ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 4వ రోజు. శ్రోతలకు శుభోదయం.

101.9 ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:11 అండ్ మీతో మాట్లాడుతుంది మీ వివి లక్ష్మి.

మీకోసం బోరెడన్ని ముచ్చట్లతో చక్కటి ఉపయోగపడే అంశాలతో మీతో ముచ్చటించడానికి, మీతో మాట్లాడడానికి, చక్కటి పాటలను ప్లే చేయడానికి మీ వివి లక్ష్మి సిద్ధంగా ఉంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీ బి లక్ష్మి. ఈరోజు మన క్షేత్ర దర్శనంలో మనం తెలుసుకోబోతున్న ఆలయం కొండాపూర్ శివాలయం. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో సిరికొండ మండలానికి చెందిన కొండాపూర్ గ్రామం గ్రామీణ జీవన విధానానికి, ప్రకృతి ప్రశాంతతకు ప్రకృతిగా నిలుస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలోని దేవాలయాలు స్థానిక ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిలో శివాలయం అయితే ముఖ్యంగా ఉంటుంది. ఆ శివాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఒక పవిత్ర ప్రదేశంగా భావించబడుతూ ఉంటుంది. అండ్ కొండాపూర్ గ్రామం సిరికొండ మండలంలో ఉన్నట్లు స్థానికంగా భౌగోళికంగా ఆ సిరికొండ ఏదైతే ప్రాంతం ఉంటుందో అక్కడే ఈ దేవాలయం కూడా కొలువైంది. హిందూ సాంప్రదాయంలో పరమశివుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన పేరు తలుచినా, ఆయన్ని తలుచుకున్నా, ఆయన నామస్మరాన్ని ఒకసారి మనం స్మరించినా సరే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక శివుడు లయకారుడిగా మాత్రమే కాకుండా భక్తులకు కరుణామయుడైన దేవుడిగా కూడా ఆరాధించబడుతూ ఉంటాడు. శివలింగ రూపంలో పరమేశ్వరుణ్ణి పూజించడం అనేది భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైన ఆచారాలలో కూడా ఒకటి. అందువల్ల గ్రామాల్లోని శివాలయాలు కూడా కేవలం పూజాస్థలాలుగానే కాకుండా ప్రజలను ఒకచోట చేర్చే ఆధ్యాత్మిక కేంద్రాలుగా కూడా కొనసాగుతూ ఉంటాయి. కొండాపూర్ శివాలయం వంటి గ్రామీణ దేవాలయాలకు ప్రత్యేకమైన ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఉదయం వేళ భక్తుల ఆలయానికి చేరుకొని శివలింగానికి అభిషేకం చేయడం, బిల్వదళాలు సమర్పించడం, దీపారాధన చేయడం వంటి సాంప్రదాయాలను కూడా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం రోజున అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు, శివారాధనకు ప్రాధాన్యత అనేది అత్యధికంగా ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా అయితే శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణలు ఉంటాయి. అలాగే కొండాపూర్ శివాలయంలో కూడా ఆ సమయంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. వెంటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మన కొండాపూర్ శివాలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదైనా ఒక గ్రామానికి సంబంధించి ఉన్న దేవాలయాలు అవి కేవలం ఒక నిర్మాణాలు మాత్రమే కాదండి, ఆ గ్రామానికి ఆ గ్రామ ప్రజల నమ్మకాలు, ఆచారాలు, పండుగలు, కుటుంబ సాంప్రదాయాలు, సామాజిక బంధాలతో ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. ఈ కోణంలో చూస్తే సిరికొండ మండలంలోని కొండాపూర్ శివాలయం కూడా స్థానిక ఆధ్యాత్మిక సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పొచ్చు. కొండాపూర్ గ్రామం సిరికొండ మండలంలో నిజామాబాద్ ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. అయితే సిరికొండ పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు ఉన్నట్లు స్థానిక సమాచార వనరులు సూచిస్తున్నాయి. ఇక సిరికొండలో శ్రీ లంకరామేశ్వర లింగేశ్వర స్వామి వారి ఆలయం కూడా శైవ క్షేత్రంగా నమోదులో ఉంది. దీని ద్వారా ఈ ప్రాంతంలో శైవ సాంప్రదాయానికి ఉన్న స్థానిక ప్రాధాన్యత ఎంతవరకు ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకే స్థలంలో శివాలయము అలాగే రామలింగేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. అయితే కొండాపూర్ శివాలయానికి సంబంధించిన పురాతన చరిత్రను దీంతో ఏదైతే ఉందో రెండింటినీ కలిపి ఆ స్వామివారి యొక్క ఆరా ఎంతవరకు ఉంది, అక్కడ శైవులు ఎంతవరకు ఉన్నారు, శివుణ్ణి ఎంతవరకు పూజిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఇక తెలంగాణలోని గ్రామ దేవాలయాల ప్రత్యేకత వాటి సహజమైన వాతావరణంలోనే ఉంటుంది. పెద్ద నగరాల్లోని ప్రసిద్ధ ఆలయాల మాదిరిగా వారి నిర్మాణాలు లేకపోయినా గ్రామ దేవాలయాల్లో భక్తి భావన చాలా సన్నిహితంగా ఉంటుంది. ఉదయం పూజల సమయంలో వినిపించే ఘంటనాదం కావచ్చు, దీపారాధన కావచ్చు, భక్తుల ప్రార్థనలు గ్రామ వాతావరణానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికతను తీసుకొస్తూ ఉంటుంది. వీలైతే మార్నింగ్ టైంలో లేవగానే వెళ్ళే దారిలో ఉన్న లేదా ఇంటికి

చుట్టుపక్కల ఉన్నా సరే దేవాలయానికి వెళ్ళి కాస్త స్వామివారిని తలుచుకున్న, లేదా ఉదయాన్నే లేవగానే స్వామివారిని ఆయన నామస్మరణాన్ని, ఇష్టం వచ్చిన ఏ దేవుడైనా సరే నామస్మరణ చేయడం అనేది నిజంగా కాస్త ఆ రోజుకి ప్రశాంతతను అందిస్తుందని చెప్పుకోవాలి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: హే, వెరీ హంగ్రీ. వాట్ స్పెషల్ టుడే?
1: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
0: అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
1: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈ రోజుల్లో చాలామంది జీవనశైలికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. అదేనండి, ఊబకాయం కావచ్చు, రక్తపోటు, డయాబెటీస్ వంటి వ్యాధులతో సతమతమైపోతున్నారు. ఉన్న పనులు, ఒత్తిళ్ళు, ఏ పని అయింది, ఏ పని కాలేదు, ఇంట్లో ఎలా ఉంది, బయట ఎలా జరుగుతోంది అనే ఆలోచనలు వీటన్నింటికి దారితీస్తూ ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండడం కోసం ఫిట్గా ఉండడం అనేది చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం 60:120 కార్డియో మెథడ్ అనేది చాలా పాపులర్ అవుతుంది. అంటే ఏంటి అని అనుకోవచ్చు. మిలిటరీ ట్రైనింగ్ కోసం వాడే ఈ టెక్నిక్ ఏంటి అనేది నేను చెప్తాగా, రోజు గంటల తరబడి ఒకే వేగంతో పరిగెత్తడం లేదా నడవడం బోర్ కొట్టినా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోజనాలు అందించే 60:120 కార్డియో మెథడ్ ప్రస్తుతం విస్తృత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మిలిటరీ అండ్ టాక్టికల్ ఫిట్నెస్ శిక్షణలో ఉపయోగించే ఈ విధానం అనేది, అండ్ ఎవరు చేసినా సరే చక్కగా ఇంటర్వెల్ ట్రైనింగ్ సూత్రం అనేది ఆధారంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఈ వర్కౌట్ పద్ధతి చాలా సులభం కూడా, అండ్ ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. ముందుగా 60 సెకండ్ల వేగంగా లేదా ఎక్కువ శ్రమతో వ్యాయామం చేయాలి. ఫస్ట్ 60:120 అంటే 60 సెకండ్లు ఎక్కువ వేగంగా చేయాలి లేదా వ్యాయామం చేయాలి. ఆ తర్వాత 120 సెకండ్లు అంటే నెమ్మదిగా కదులుతూ విశ్రాంతి తీసుకోవాలన్నమాట. ఏ పని చేసినా వ్యాయామం ఈ వర్కౌట్కి సంబంధించి 60 సెకండ్లు చాలా ఫాస్ట్గా చేస్తే దానికి రెట్టింపు 120 సెకండ్లు నెమ్మదిగా చేయాలన్నమాట, అదే విధానాన్ని. సో ఇలా చేశారు అంటే ఈ సైకిల్ని 15 నుంచి 20 నిమిషాల పాటు రిపీట్ చేసుకున్నారు అంటే, రన్నింగ్ మాత్రమే కాకుండా సైక్లింగ్, స్విమ్మింగ్, రోయింగ్ లేదా ఎలిప్టికల్ మెషిన్లపై ఏది మీరు చేసినా సరే ఈ విధంగా పాటించారు అంటే కొంతవరకు మన బాడీ ఫిట్గా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆయాస పడకుండా వీటన్నింటినీ తగ్గించుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయట. నేను చెప్తున్న మాట కాదు, నిపుణులు అంటున్నారండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ట్రై వన్స్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు

ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోట

0: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాద మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒకప్పుడు వారం అనగానే సరదాలు, వినోదాలు, లేకపోతే ఫ్యామిలీ, ఇలా ప్రతీదీ కూడా మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆ సిచ్యువేషన్ని. మరి ఇప్పుడు జెన్జీలు అయితే వినోదంలోనూ ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ ఉన్నారనమాట, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా సరదాగా గడపడం అంటే టైంపాస్ చేయడం కాదండి, మనస్సుని, శరీరాన్ని రీఫ్రెష్ చేసుకోవడం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. దీనికోసం షాపింగ్ కానీ సినిమాలకు మాత్రమే పరిమితమైన మన అలవాట్లని ఫిట్నెస్ హార్ట్లుగా కూడా మార్చేసుకుంటున్నారనమాట. అంటే ఓపెన్ ఏరియాలో ఉదయం యోగా, జుంబా సెషన్లు నిర్వహించడం, అంతేకాకుండా వర్కౌట్ కోసం సంగీతం, డ్యాన్స్, ఫిట్నెస్, ఇలా మూడు కలిపి ఒకే చోట చేయడం, చెవిలో హెడ్ఫోన్స్ పెట్టుకొని తమకు ఇష్టమైన బీట్కి అనుగుణంగా వర్కౌట్ చేస్తూ అటు ఫిట్నెస్తో పాటు ఇటు మెదడుకి కూడా విశ్రాంతి అనేది ఇస్తూ ఉన్నారు అండ్ ఫ్రెష్గా బ్రెయిన్ని తయారు చేస్తున్నారు. దీంతోపాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి సాయంత్రం వేళ బహిరంగ ప్రదేశాల్లో నదులు, లైక్ సరస్సులు, చెరువుల పక్కన యోగా, ధ్యానం కూడా మొదలు పెడుతున్నారు. అండ్ సౌండ్ బర్డ్ సెషన్లలో అయితే శరీరాన్ని రిఫ్రెష్ చేసుకుంటున్నారు. అయితే ఇది మాకు వ్యాయామంగానే కాదు, కొత్త పరిచయాలు పెంచుకోవడానికి, ఒకరికొకరు ప్రేరణగా నిలవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకరి ఒకరి ఆలోచనలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో ఈ ఏ విధంగా ఎదుటి వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఎదుటి వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు, మనతో పాటుగా ఎలా ఉన్నారు అన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. అటు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంటున్నారు. అయితే జెన్జీలు ఏదైతేనే వారాంతరాల్లో మాత్రం స్నేహితులతో కలిసి ఆరోగ్యకరమైన వాతావరణంలో కలపడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు కదా. మనం కూడా అదే తరహాలో మనం ఏదైతే చేస్తున్నామో, ఎలా అయితే ఉంటున్నామో, కాస్త సమయాన్ని మన కోసం మనం కేటాయించుకున్నాము అంటే మనము మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కదా. ఏమంటారు, వెంటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. గతంలో తన కెనడా, రష్యా పర్యటనలకు కూడా అనుమతులు నిరాకరించారని చెప్పారు. ఇందులో ఎలాంటి వివక్ష లేదని, కేవలం దేశ విదేశాంగ ప్రయోజనాలే ప్రామాణికమని పేర్కొన్నారు. మూసీ రివర్ఫ్రంట్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. టీడీఆర్లు జారీ చేసే విషయంలో ప్రతి వారం సమీక్షించాలని చెప్పారు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన యువ షట్లర్లు పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్తో కలిసి వారు నిన్న రాత్రి ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. హైదరాబాద్ నగరంలోని క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ లబ్దిదారుల ఎంపిక కోసం ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొత్తం 60720 దరఖాస్తుల్లో 40900 మంది అర్హులుగా, 19820 మందిని అనర్హులుగా గుర్తించామని తెలియజేశారు. దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టుపై సహచర మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క

ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రత్యేక సమీక్షించిన మంత్రి ఏడాదిలోగా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్టవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వనమహోత్సవం లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్టంలో 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 86% మొక్కలు నాటినట్లు తెలియజేశారు. మిగిలిన లక్ష్యాన్ని ప్రస్తుత అనుకూల వాతావరణంలో పూర్తి చేయాలని సూచించారు. బీసీ నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఇంటింటికి ఇందిరమ్మ కుటుంబ మిషన్ పథకం ప్రారంభించిందని, అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ఎండీ డాక్టర్ మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. ప్రస్తుతం మనకు ఎక్కువగా టెక్నాలజీ పరంగా ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఏదైనా ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ. చదువులో, వైద్య రంగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, వినోదంలో, ఎంటర్టైన్మెంట్లో, ఇలా దాదాపు ప్రతి రంగంలో ఏఐ తన ముద్ర వేసుకుంటూ వస్తుంది. ఒకవైపు గంటల సమయం పట్టే పనులను కూడా ఇప్పుడు కొద్ది నిమిషాల్లో వెంటనే పూర్తి చేస్తున్న పరిస్థితులు వచ్చాయి. అయితే దీంతో చాలామంది ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుందా అనే ప్రశ్న అడుగుతున్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న చర్చ. నిజానికి ఏఐ మనిషికి ప్రాధాన్యం అసలు కానే కాదు, అయితే ఇది ఒక శక్తివంతమైన సహాయక సాధనం. అంతే, సృజనాత్మకత, భావోద్వేగాలు, నైతిక నిర్ణయాలు ఇప్పటికీ మనిషి యొక్క ప్రత్యేకతలే, నిజం కాదంటారా? అయితే ఏఐని అర్థం చేసుకొని దాంతో కలిసి పనిచేయడం నేర్చుకున్న వాళ్ళకి మాత్రం భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అందుకే ఏఐని చూసి భయపడడం కంటే దాన్ని తెలివిగా ఉపయోగించడం ఎలా అనేది నేర్చుకున్నాము అంటే మన ఆలోచన విధానాలు వేడివేడిగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరి ఆలోచన విధానం పరంగా ఏఐని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఎంత సంపాదించినా సరే, ఏదైనా తినాలి అనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా సరే, ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుండాలి. ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉండాలి, నచ్చింది తినాలి అని ఎంత అనుకున్నా సరే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అనేది మన బాధ్యతే కదా అని ఉంటారు. అండ్ ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వాళ్ళకు కూడా ఇలాంటి ప్రమాదాలు కొంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయట, అనారోగ్యం పాలవుతూ ఉంటారట. రోజుకి 8 నుంచి 10 గంటలు కూర్చొని ఉంటే గనక ఉదయం జిమ్లో గడిపే 1 గంట సమయం ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయగలదు? 1 గంట సేపు మనం మన శరీరంలో ఉన్న కొవ్వునంతా తగ్గించేయాలి, మనం ఉన్న పలంగా ఫిట్గా మారిపోవాలి అని బాగా కష్టపడుతూ ఉంటాము. బాగా తిన్న తర్వాత సడన్గా తగ్గించేస్తూ ఉంటాము. వెంటనే తగ్గిస్తే శరీరం బ్యాలెన్స్డ్గా ఉండకుండా ఇంకా ఎక్కువగా అనారోగ్యం పాలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయట. అండ్ ఎక్కువసేపు శారీరకంగా కదలిక లేకపోతే క్యాలరీల ఖర్చు కూడా అవ్వదు. అండ్ శరీరం జీవక్రియ అనేది మందగిస్తూ ఉంటుంది. దీనివల్ల ఊబకాయం, టైప్2 డయాబెటీస్ బారిన పడే ప్రమాదం కూడా ఉండొచ్చట. అండ్ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, ముఖ్యంగా పొత్తి కడుపు చుట్టూ కొవ్వు పెరగపోవడం జరుగుతూ ఉంటుంది. సో రోజంతా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ శరీరాన్ని కదిలించడం వల్ల మెటబాలిజం అనేది సరిగ్గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ల్యాప్టాప్లు చూస్తూ, ఫోన్లు చూస్తూ గంటల తరబడి మెడని వంచి మరీ ఫోన్లను చూస్తూ ఉంటాం, గంటల తరబడి కూర్చుంటూ ఉంటాం. ఏం పని చేస్తున్నామో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. బట్ మ్యాక్సిమం ఫోన్ ఒక్కసారి ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి ఆ నోటిఫికేషన్ని తప్ప మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాం కదా. దీనివల్ల నడుము, మెడ, భుజాలు బిగుతూ, తొడల వెనుక భాగంలో బిగుతులు అనేవి ఏర్పడుతూ ఉంటాయట. పొత్తి కడుపు అండ్ పెరుదల కండరాలు బలహీన పడిపోతూ ఉంటాయి. దీనికి పరిష్కారంగా స్ట్రెచ్చింగ్, కండరాలని బలపరిచే వ్యాయామాలు చేయడం అనేది మంచిది అని చెప్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఎక్కువ సమయం ఒకే పని చేస్తూ ఒకే విధంగా కూర్చుంటూ బాడీని ఏది కదిలించుకోకుండా మాత్రం అస్సలు ఉండకూడదట. మ్యాక్సిమం కూర్చున్న తర్వాత 10-15 నిమిషాల తర్వాత అయినా సరే నిలుచుని అటు ఇటు నడిచిన తర్వాత మళ్ళీ మీ పనిని యథావిధిగా జరుపుకుంటే శరీరానికి ఆరోగ్యానికి మంచిదట ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి, ఆలపించిన వారు యాసన్ నసీర్. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి శీతాకాలం అంటూ చక్కటి పాట విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. వితార్చే మీ లక్ష్మి.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్న్ ఏ హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్న్ ఏ హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తక్కువ ధరకు దొరికే యూరియా విచ్చలవిడి వినియోగంతో నేల, పంటల నాణ్యతకు ముప్పు వాటిల్లుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పంటలకు శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదులోనే రైతులు ఎరువులను వినియోగించేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సింగరేణి సంస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగుల జీతాలకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 55,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి సంస్థను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని ఆ దేశ పర్యటనలో ఉన్న జీ వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం జపాన్ సంస్థలకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్టంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చర్చించారు. రాష్ట ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటిస్తోందే తప్ప అందులో క్షేత్రస్థాయిలో ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయో వెల్లడించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. గడిచిన 2.5 ఏళ్ల కాలంలో ప్రకటించిన పెట్టుబడులు ఎన్ని, వాటిలో ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో వివరిస్తూ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో అమలులో ఉన్న ధరల పట్టికను అమలు చేయడానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం ఆమోదం తెలిపింది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో

రాష్ట్రంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యపరిచి వ్యవసాయ సాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల నుంచి కొత్త చేయూత పెన్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతను నిర్ధారించాలని కూడా ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని క్యూర్ పరిధిలో ఇందిరమ్మైన్ల టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ప్రక్రియను పూర్తి చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టవర్స్ నిర్మిస్తున్నామని, లబ్దిదారుల ఎంపిక కోసం ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HPDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహ
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఏదైనా సాధించాలి అన్నా, ఏదైనా చేయాలి అనుకున్నా, మన మొట్టమొదటి విజయం ఏంటి మన లైఫ్లో చిన్నప్పుడు స్కూల్లో ఏంటి అంటే మంచి మంచి మార్కులు రావడం అనమాట. చిన్నప్పటి నుంచి చాలామంది మంచి మార్కులు వస్తేనే మంచి విజయం అనేది సాధిస్తావు అని చెప్పి వింటూ ఉంటాం. అదే నేర్చుకుంటూ అదే వింటూ పెరిగిన వాళ్ళం చాలామంది ఉన్నాం. అయితే మార్కులు విద్యార్థి కష్టానికి ఒక కొలమానం కావచ్చు, కానీ అవే జీవితాన్ని నిర్ణయించే చివరి ప్రమాణం అస్సలు కానే కాదు. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన ఎంతోమంది వ్యక్తులు మార్కుల వల్ల మాత్రం విజయం సాధించలేదండి. తమ ప్రతిభ, కృషి, పట్టుదల వల్ల గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా జీవితంలో సక్సెస్ అయి నిలబడిన వాళ్ళు ఉన్నారు. విజయం అంటే ఒక మంచి వ్యక్తిగా ఎదగడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం కూడా. మార్కులు అవకాశాలకు తలుపులు అనేవి తెరవచ్చు, కానీ ఆ అవకాశాలను విజయంగా మార్చేది మాత్రం మన నైపుణ్యం, మన క్రమశిక్షణ, మన ఆత్మవిశ్వాసం. కాబట్టి విద్యార్థులు ఎప్పుడైనా సరే మార్కుల కోసం మాత్రం కాదండి, కేవలం జ్ఞానం కోసం. సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంత మనకు అర్థమైంది, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఎక్కువ మీ శ్రద్ధ అనేది ఉంది అంటే మనం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సాధించాలి అన్న ఆత్మవిశ్వాసం మనలో ఉంది అంటే ఏదైనా చేయొచ్చు అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనల్ని ప్రోత్సహించడానికి నువ్వు ఏ పని చేసినా సరే, నీ వెంట నేనున్నాను అని అనడానికి, లైఫ్లో ఒక్కళ్ళున్నా సరే మనం ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. నిజమే కదా? అలా మీ లైఫ్లో ఎవరు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను మంత్రి ప్రారంభించారు. త్వరలోనే జిల్లాకు మరో 200 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో అనుమతులు లేని 17 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేసి మరొక 11 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. 3 జోన్ల పరిధిలో గుర్తించిన 54 అక్రమ కట్టడాలపై సర్కిళ్ల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యుడు జాటూత్ హుస్సేన్ ఎస్టీల ఫిర్యాదులు కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. మొత్తం 40 కేసుల నివేదికలను పరిశీలించిన ఆయన అధికారుల సమన్వయంతో ఎస్టీల సమస్యలను వేగంగా పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట శివారులో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను కోదాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగరేణి సంస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగుల జీతాలకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 55,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి సంస్థను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని ఆ దేశ పర్యటనలో ఉన్న మంత్రి జీ వివేక వెంకటస్వామి ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం జపాన్ సంస్థలకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్టంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్టంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యపరిచి వ్యవసాయ సాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల నుంచి కొత్త చేయూత పెన్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో

ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతను నిర్ధారించాలని మంత్రి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్తే, హలో, ఆదాబ్. యు ఆర్ లిస్నింగ్ టు యువర్ ఫేవరెట్ షో ఆన్ యువర్ ఫేవరెట్ స్టేషన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఈస్ ఆర్జే శ్రీ వైష్ణవి, యాజ్ యూజువల్ విత్ బ్రాండ్ న్యూ డే అండ్ బ్రాండ్ న్యూ ఎంటర్టైన్మెంట్. వైషో ఈస్ బ్యాక్ టు ఎంటర్టైన్ యూ గైస్. వెల్, వాట్సాప్, ఐ వాంటెడ్ టు షేర్ సంథింగ్ బిఫోర్ యు నో. వెల్, స్క్రోలింగ్ త్రూ సోషల్ మీడియా ది అదర్ డే, ఐ కేమ్ అక్రాస్ దిస్ వన్ పర్టిక్యులర్ వీడియో where a man who was really looking homeless asking for a little school girl to tie rakhi. I'm sure most of you have already seen it, but yeah, initially the girl was really scared for a bit and then tanu mundukochi atanki rakhi kattindi. It felt so good and emotional, right? Sach mein dosto, aise chote chote moments dil ko chhu jata hai aur hame sikhata hai ki insaniyat aaj bhi zinda hai. कभी कभी एक छोटी सी मुस्कान और प्यारा सा जेस्चर किसी की पूरी दुनिया बदल सकता है. तो बस इसी प्यारी सी वाइब के साथ शुरू करते हैं आज के शो. बने रहिए हमारे साथ, मिलते हैं एक अच्छा सा गाना सुनने के बाद. स्टे ट्यून्ड टू एफएम रेनबो 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: హే, వెరీ హంగ్రీ. వాట్ స్పెషల్ టుడే?
1: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
0: అండ్ వెయిట్ డు వి టేస్ట్ ఆల్ దిస్
1: ఆన్ జష్నె హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: హే, వెరీ హంగ్రీ. వాట్ స్పెషల్ టుడే?
1: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
0: అండ్ వెయిట్ టు బి టేస్ట్ ఆల్ దిస్
1: ఆన్ జష్నే హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ FM రెయిన్బో 101.9.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్రమైన మిలాదున్నబీ సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మిలాదున్నబీ పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం దూరకుంట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాతులను మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. శాసన వ్యవస్థలోని కమిటీలు ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గిరిజనులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కమిటీలు దృష్టి సారించాలని చెప్పారు. తెలంగాణ బ్రాండ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు రాష్ట పర్యాటక అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను గుర్తించారని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములను బేషరత్తుగా తొలగించకపోతే లక్షల మంది రైతులు ప్రజలతో అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రైవేట్ ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు కోరిన విధంగా ఏటా కాకుండా రెండేళ్లకోసారి ఫైర్ ఎన్ఓసీ రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ఫైర్ ఎన్ఓసీలను జారీని సరళతరం చేశామని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ సంఘం ప్రతినిధులకు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తుది బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి వరకు పూర్తయిన 16,000 ఇళ్లకు గాను విడుదలైన 185 కోట్ల రూపాయలు ఎల్లుండి లబ్దిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఆచార్య జయశంకర్ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానే తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి. ఇమాజిన్ వేకింగ్ అప్ వన్ మార్నింగ్ అండ్ థింకింగ్ ఆజ్ కుచ్ క్రేజీ కర్తే హై, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ ఎ ట్రిప్ ఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ, ఇమాజిన్ థ్రోయింగ్ టొమాటోస్ ఎట్ పీపుల్. సౌండ్స్ టోటలీ మ్యాడ్ రైట్? బట్ దెర్ ఈస్ యాక్చువల్లీ ఎ ఫెస్టివల్ వెర్ పీపుల్ డూ ఎగ్జాక్ట్లీ దిస్. ఇట్ ఈస్ కాల్డ్ లా టొమాటినా, సెలబ్రేటెడ్ ఇన్ స్పెయిన్. Every year, thousands of people gather for this massive tomato fight. Pura street ekdam red ho jata hai, tomatoes everywhere. And no, the purpose is not to waste food just for fun. The festival has become a famous cultural tradition and tourist attraction as well. People come from different countries, join the celebration and simply enjoy the madness. Imagine your friend standing in front of you and you're like, "Bhai, sorry, but the tomatoes are coming your way." It's messy, it's colorful, and definitely not your usual festival experience. So the next time someone sees festivals are boring, just tell them about La Tomatina. Stay tuned to FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి. యు నో దట్ ఫీలింగ్ వెన్ యూ కమ్ హోమ్ అండ్ సమ్వన్ ఈజ్ వెయిటింగ్ అట్ ద డోర్ లైక్ యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నో క్వశ్చన్స్, నో కంప్లైంట్స్, బస్ ఫుల్ ఎక్సైట్మెంట్ అండ్ అన్కండీషనల్ లవ్. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ ఫోర్ లెగ్డ్ బెస్ట్ ఫ్రెండ్స్ డాగ్స్, అండ్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ దెమ్ ఆన్ ఇంటర్నేషనల్ డాగ్స్ డే. Dogs are not just pets, right? For many people, they are family, companions, and sometimes even our biggest source of comfort. Unki ek wagging tail aur happy face pura mood change kar sakta hai. This day is also a reminder to treat animals with kindness and responsibility. If you have a dog, give them a little extra love today. Maybe an extra walk or their favorite treat. Aur agar aap pet adopt karne ka soch rahe hai, remember that it is a long-term responsibility and not just a cute decision. Because they give us years of loyalty, to unhe bhi care time or love milna chahiye. So here is a big shout-out to all the dog parents and all the good boys and girls out there. Listen to this beautiful song.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి. సో లెట్ మీ టాక్ అబౌట్ ద మూడ్ బూస్టర్స్. సమ్ టైమ్స్ యూ డోంట్ నీడ్ ఎ బిగ్ ప్లాన్ టు హ్యావ్ ఎ గుడ్ డే. కభీ కభీ బస్ మార్నింగ్ మే ఏక్ పర్ఫెక్ట్ కప్ ఆఫ్ చాయ్ మిలే, మూడ్ ఆటోమేటికలీ బెటర్ హో జాతా హై. దాట్ ఫస్ట్ సిప్, యువర్ ఫేవరెట్ సాంగ్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, అండ్ మేబీ అ లిటిల్ సన్లైట్ కమింగ్ త్రూ ద విండో. These tiny moments can make an ordinary morning feel special. And honestly, we often do not notice these little things because we are already thinking about the whole day ahead. But just taking 5 minutes for yourself can make such a huge difference. Thoda slow down karna, phone ko side mein rakhna, and simply enjoy the moment. Because happiness does not always come from big achievements. Sometimes it's just chai, music, fresh air and a peaceful morning. So tomorrow morning, notice one small thing that makes you smile. Stay tuned to FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలై.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

మేబీ ఇట్స్ అన్ ఓల్డ్ బాలీవుడ్ సాంగ్, అ తెలుగు క్లాసిక్, ఆర్ దాట్ వన్ ఇంగ్లీష్ ట్రాక్ యు నెవర్ గెట్ రిడ్ ఆఫ్. మ్యూజిక్ హ్యాస్ దిస్ అమేజింగ్ ఎబిలిటీ టు టేక్ అస్ బ్యాక్ టు దాట్ టు ఎ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్ ఆర్ మెమరీ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యు డు నాట్ నీడ్ అ స్పెషల్ ఒకేషన్ ఫర్ ఇట్. జస్ట్ ప్రెస్ ప్లే అండ్ గివ్ యువర్ సెల్ఫ్ దోస్ 3 మినిట్స్. అజ్మూర్ తోడ ఆఫ్ హే, డోంట్ ఓవర్ థింక్ ఇట్, పుట్ ఆన్ యువర్ ఫేవరెట్ సాంగ్, తోడ వాల్యూమ్ బడావ్, తోడ స్మైల్ కరో అండ్ లెట్ ద మ్యూజిక్ డూ ఇట్స్ థింగ్, బికాస్ సమ్టైమ్స్ ద క్విక్కెస్ట్ మూడ్ బూస్టర్ ఈజ్ ఆల్రెడీ సిటింగ్ ఇన్సైడ్ యువర్ ప్లేలిస్ట్. కీప్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి. కభీ సోషల్ మీడియా స్క్రోల్ కర్తే కర్తే లగ్తా హై యార్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ సో వెల్, మే హీ పీచే హూ, బట్ హియర్ ఇస్ సమ్థింగ్ వి ఫర్గెట్. వి ఆర్ కంపేరింగ్ ఆర్ ఎవ్రీడే లైఫ్ విత్ సమ్వన్ ఎల్సెస్ బెస్ట్ మూమెంట్స్. యు సీ దేర్ న్యూ జాబ్, న్యూ వెకేషన్, న్యూ కార్, హ్యాపీ పిక్చర్స్, బట్ యు డు నాట్ సీ ద స్ట్రెస్ బిహైండ్ దోస్ మూమెంట్స్. Their struggles, failures and bad days are mostly off camera. Aur apni life mein hum apni har problem ko clearly dekh rahe hote hain. That's why the comparison never feels fair. Your journey has its own timing and that's completely okay. Maybe someone is ahead of you in one area but you might be ahead in another. So instead of asking why don't I have their life, ask yourself, am I moving forward from where I was? अपनी प्रोग्रेस को किसी और की टाइमलाइन से मेजर मत करो, बिकॉज यू आर वॉचिंग देयर हाइलाइट रील व्हाइल लिविंग योर फुल स्टोरी. स्टे ट्यून्ड टू एफएम रेनबो 101.9.

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

రెస్పెక్ట్ కరో, అప్ని ప్రోగ్రెస్కు అప్రిషియేట్ కరో. యూ డు నాట్ నీడ్ టు బీ అహెడ్ ఆఫ్ ఎవ్రీవన్ అండ్ యూ జస్ట్ నీడ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇంటు వన్.
0: జష్నే హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభ

ఆ మూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: రెయిన్బో 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi. The time in the studio clock is 1:01 PM. So, namaste, hello, adab, aipoyindi, and we are into Hello Rainbow. So, my dear Rainbow listeners, sometimes life makes us wonder, what if I could just disappear for a day? No calls, no messages, no one asking where you are, just complete freedom. But imagine taking that one step further. What if you actually become invisible for an entire day? You could go anywhere, observe people without being noticed, maybe do a little harmless mischief, or simply enjoy a day where nobody knows you are around. Alochinchandi, if you had this superpower for 24 hours, what would you really do? शायद आप अपने फेवरेट प्लेस पे जाओगे, किसी सीक्रेट को डिस्कवर करोगे, या फिर बस क्वाइटली दुनिया को ऑब्जर्व करोगे. ఒక్కరోజు ఎవరికి కనిపించకుండా ఉంటే మనం ఏం చేస్తాము అనేది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ థాట్. సో టుడే ఆన్ హలో రెయిన్బో వీ ఆర్ పుట్టింగ్ యువర్ ఇమాజినేషన్ టు ద టెస్ట్. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ బికమ్ ఇన్విజిబుల్ ఫర్ వన్ డే? కాలర్స్ అండ్ షేర్ యువర్ ఆన్సర్స్ అండ్ లెట్స్ సీ వాట్ ఆర్ రెయిన్బో లిజనర్స్ వుడ్ డూ విత్ దిస్ వన్ డే సూపర్ పవర్. అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323-0030, 0402323-4821 and 0402970-4715.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi. And మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ వైష్ణవి గారు. శ్రీనివాసరావు మలక్పేట్ నుంచి మాట్లాడుతున్నానమ్మా.
1: గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసరావు గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్. మీరు టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా. అయితే మీరు చెప్పిన టాపిక్ బాగుంది. నేనేమనుకుంటున్నా అంటే ఈ ఒక్క దినం కూడా నిజంగా కనిపించకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అని అనుకుంటున్నాను. కంపల్సరీగా నాకు కొన్ని టెంపుల్స్ అంటే జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి కదమ్మా, దాంట్లో 9 చూశాను, మిగతా 3 చూడాల. ఆ 3 రామ మందిరంను, బద్రీనాథ్, ఇవన్నీ కూడా అంటే ఏవేవైతే లూప్ హోల్స్ ఉన్నాయో అంటే నేను చూడనటువంటి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కంప్లీట్ చేసుకుందామని చూసుకుంటున్నా. అంటే మంచి మంచి టెంపుల్స్ ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒక దినంలో వచ్చేద్దామని చూస్తున్నానమ్మా. నాకు దీనికంటే బెస్ట్ ఛాన్స్ ఇంకోటి రాదు. ఎందుకంటే ఇప్పటికే నేను పార్కు పొద్దున పోకపోతే వాళ్ళు ఫోన్లు చేసేస్తారు, లేకపోతే వచ్చేస్తారు, వచ్చి అన్న ఎందుకు రాలేదు పదా, ఏమైతే ఏం కాదు పదా పదా అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నిటి నుంచి నేను సేవ్ అయిపోతాను. కాబట్టి చెప్పినట్టుగా నేను ఏవైతే ల్యాప్సెస్ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్ని చూసుకుందామని చెప్పి నా ఐడియా ఉందమ్మా. నాకైతే
1: సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
2: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.
1: దాట్ శ్రీనివాస్ రావు గారు. అండ్ మీరు కూడా మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323003004023248211 and 0402970415. కీప్ కాలింగ్.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో
2: హలో, శుభ మధ్యాహ్నం శ్రీ వైష్ణవి గారు.
1: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు అండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: రమేష్ గారు,
1: టాపిక్ విన్నారా?
2: విన్నాను.

0: అది చాలా బాగుంది.
1: చెప్పండి.
0: అట్లయితే ఒకరోజు మంచిగా గువ్వలు లెక్కనో ఏదో పక్షులు లెక్కనో ఎగిరిపోయి మొత్తం అవి అన్ని చోట్ల తిరిగి తిరిగి తిరిగి మంచి ఇష్టమైన పళ్ళు ఇష్టమైన పూలు మంచిగా తిరిగి ఎంజాయ్ చేసి మళ్ళీ రాత్రి తెల్లారి ఇంటికి వద్దామని
1: ఓకే
0: ఇష్టం కూడా ఎక్కడినక్కడ తిరిగి వచ్చాను అనమాట. అట్లా అది అది చేస్తే చాలా నాకు ఇష్టం అనమాట. అట్లా ఆకాశం మీద ఎగిరి మంచి ఇష్టం ఉన్న చోట ఎక్కడంటే అక్కడ పోయి అయితే ఒక రోజు అంతా తిరిగి రావాలని నా కోరిక.
1: అవును బాగుంటుందండి.
0: మేడం ఒక సాంగ్ చేస్తారా మేడం?
1: చెప్పండి.
0: లావరీస్ పిక్చర్ లో అది అమితాబ్ బచ్చన్ సాంగ్ ఉంది మేడం, మేరే అంగానో మేమే అని పాట చాలా బాగుంటుంది మేడం.
1: ఓకే అండి, నేను తప్పకుండా ట్రై చేస్తానండి.
0: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వెల్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో.
2: హలో అమ్మా, శ్రీ వైష్ణవి.
1: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ముందు నీకు
1: థ్యాంక్ యూ అండి.
2: రమణయ్య తల్లి. రమణయ్యను.
1: నమస్తే రమణయ్య గారు.
2: బాగున్నా తల్లి.
1: బాగున్నానండి. టాపిక్ విన్నారా?
2: టాపిక్ ఒక రోజు కనిపించకుండా పోతే
1: ఏం చేస్తారు?
2: నేనైతే ఇంట్లోనే కూర్చొని పాటలు పాడుకుంటూ గీతా పారాయణాలు చేసుకుంటూ ఎవరికి కనిపించకుండా ఉన్నప్పుడు కంప్లీట్ గా ఇంట్లోనే అనేకమైనటువంటి భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటాను అన్నమాట. అది అది మామూలుగా ఆ విధంగా ఉంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్లు పాటలు పాడుకుంటూ ఉంటే బాగుంటాం కూడా. చిన్న పాట పాడుదనా?
1: ఓకే అండి. సార్ పాడండి సార్.
2: పాడమంటావా?
1: ఓకే సార్.
2: శివ శివ శంకర భక్తవ శంకర.

0: గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. అయితే ఆ పరమేశ్వరుడు మా శ్రీ వైష్ణవికి సకల సౌకర్యాలు సకల ఆయురారోగ్యాలు కూడా ఇవ్వాలి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా బాగా పాడారు మీరు, చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్స్ అమ్మా.
1: లిసన్ టు దిస్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి అండ్ మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో
2: హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ వైష్ణవి మేడం గారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: నమస్తే మెహర్బాబా గారు.
2: మీరు మంచి మంచి ట్రాఫిక్ ఇస్తారండి, తెలివితేటల భగవంతుడు మీరు ఇచ్చాడండి, చాలా సంతోషం అండి మేడం.
1: థ్యాంక్ యూ
2: మేడం. నేను భక్తి అంటే చాలా ఎక్కువ అండి మేడం. మన భారతదేశంలో 12 నదులు ఉన్నాయి మేడం. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, గంగా, యమున, సరస్వతి, ఇంకా అలా ఇలాగా 12 నదులు ఉన్నాయి మేడం. 12 నదుల్లో కూడా స్నానం చేసి పుణ్యాత్ముని అవ్వాలని కోరిక మేడం. కానీ మీరు ఒక రోజు ఇచ్చారు, ఒక రోజులో ఎలా సాధ్యం అవుతుంది మేడం?
1: సరే అండి, ఆ పవర్ ఉంటే ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు.
2: మళ్ళీ సంవత్సరం మేడం 2027 లో మన తెలంగాణలోను గోదావరి నది పుష్కరాలు ఉన్నాయి మేడం. ఆంధ్రప్రదేశ్ లో కూడా జూన్ 23 25 నుంచి మేడం, జూలై 7 వరకు కూడా పుష్కరాలు, ఆంధ్రప్రదేశ్ కూడా గోదావరి నది పుష్కరాలు ఉన్నాయి మేడం. అప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా, ఆద్యాలు అందరినీ కూడా తీసుకెళ్లాలని నాకు పెద్ద కోరిక మేడం.

0: చాలా బాగుంటాయి మేడం పుస్తకాలు. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి మేడం.
1: ఓకే అండి.
0: అయితే మేడం నేను చిన్న స్తోత్రం చెప్తున్నాను మేడం. రమణయ్య గారు అయితే శివ శివ శంకర విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకం తమంతకాంతకాంతకం భజే. ఇది రమణయ్య గారికి సంకేతం ఇస్తున్నాను మేడం, మా రమణయ్య అన్నయ్య గారికి.
1: ఓకే అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీరు కూడా మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323003004 0402323482104029704715. మనకెన్నో ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. మరో కాల్ వస్తుంది, తీసుకుందాం. హలో
2: మేడం.
1: హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు అండ్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
1: నమస్తే సార్, టాపిక్ విన్నారా?
2: విన్నాను మేడం. బాగుందా మేడం మీరు?
1: సార్ బాగున్నాను. మీరు బాగున్నారా?
2: చాలా బాగున్నా మేడం.
1: చెప్పండి సార్.
2: ఒకరోజు ఇవ్వకండి మీరు, 15 రోజులు ఇస్తే కొద్దిగా పని చేసేస్తాను.
1: సరే సార్.
2: ఎట్లా అంటే ఆఫీసులలో మేడం టూ మచ్ ఏంటంటే కరప్షన్, అది మనం కనబడకుండా పోయి వాళ్ళని భయపెట్టించి మళ్ళీ ఇంకోసారి చేసినాం అనుకోని టీకా నొక్కేస్తా కొడుకు అని చెప్పేసి, ఇప్పుడు మనం కనబడ్డాం అనుకో ఏదైనా మనకు గుర్తుపట్టి మనం ఏమైనా చేయొచ్చు కదా మేడం. అందుకు మనం కనబడకుంటే ఇలాంటి వాళ్ళకు జరా భయపెట్టిస్తే ఒక్కరోజు ఏం కాదు కానీ జర మంచి టైం ఇస్తే ఇలాంటి పని చేయాలనుకుంటున్నాను మేడం నేను.
1: బాగా చెప్పారండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ మీ దగ్గర కూడా ఉంటే మీరు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయండి, వెయిట్ చేస్తున్నాను. Until then, listen to this beautiful song.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో
2: రాధే రాధే, సుఖచేన్ సే రహనా హై తో రాధే రాధే కహనా హై.
1: రాధే రాధే సార్, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మురళి మాట్లాడుతున్నాను, శ్రీ వైష్ణవి గారు.
1: నమస్తే అండి.
2: నమస్కారము. విన్నాను, టాపిక్
1: విన్నాను. టాపిక్ విన్నారా? ఓకే, చెప్పండి.
2: మీరు ఇచ్చింది నాకు 24 అవర్స్ కదా?
1: అవునండి.
2: అయితే ఆ 24 అవర్స్ లో నేను దాన్ని ఒక 6 పార్ట్స్ చేస్తాను. ఎవ్రీ 4 అవర్స్ కి ఒక పార్ట్, ఎవ్రీ 4 అవర్స్ కి ఒక పార్ట్.
1: ఓకే.
2: అయితే ఫస్ట్ పార్ట్ లో నేను ఏంటంటే, చాలా అతి పేదవాని జీవితం ఏ విధంగా ఉన్నది, ఆ తిండికి కూడా కష్టమయ్యే జీవితం, దాన్ని కవి చూస్తాను. దాని తర్వాత మిడిల్ క్లాస్ లో ఎక్కడ లేని అప్పులు, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నడపలేక ఆ ఇంటి పెద్ద పడుతున్న బాధను చూస్తాను. తర్వాత వరల్డ్ వైడ్ గా పేద బిజినెస్ మ్యాన్ ఎవరు, ఆ లైఫ్ చూస్తాను. తర్వాత ఒక పెద్ద స్టార్, సెలబ్రిటీ ఫీల్డ్ స్టార్ అనుకోండి, వరల్డ్ వైడ్ గా ఆ లైఫ్ చూస్తాను. తర్వాత వరల్డ్ వైడ్ గా టాప్ మోస్ట్ పొలిటీషియన్ ఎవరు, చూస్తాను 4 అవర్స్. ఇంకా లాస్ట్ అవర్ ఏంటంటే, మన అందరికి డౌట్ ఉంది, పుట్టిన పిల్లగాడి నుంచి చనిపోయే ఒక పండు ముసలైన దాకా కూడా ఉంటది డౌట్ ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత ఈ మనిషి ఎక్కడికి వెళ్తుంది, ఆ వెళ్ళిన మనిషి ఎక్కడికి వెళ్తుండు, ఆ వెళ్ళిన మనిషిని మళ్ళా పంపించే ఆ రూలర్ ఎవరు, కొన్ని సెంచరీస్ నుంచి ఇది నడుస్తున్న ఈ ఈ యొక్క సర్కిల్ ఏంటి, ఎవరు నడిపేది, అక్కడ కలుసుకోవాలని చూస్తుంది.

0: ఓకే అండి, బాగుందండి, బాగా చెప్పారు.
1: వీలైతే ఒక సాంగ్ ప్లే చేస్తారు అనుకుంటున్నాను, వైష్ణవి, శ్రీ వైష్ణవి, అలాగే శ్రీదేవిది.
0: ఓకే చెప్పండి, నేను ట్రై
1: శ్రీదేవి
0: చేస్తాను.
1: గారు సాంగ్ ప్లే చేయండి.
0: ఓకే అండి,
1: అంటే చాందిని చిత్రం నుంచి మేరే హాతో మే నవ్ నవ్ చూడియా.
0: ఓకే ఓకే అండి, ఐ ట్రై అండి.
1: ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్
0: థ్యాంక్
1: యూ.
0: యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, సో ఇంట్రెస్టింగ్ కదా, ఇంత బాగా ఎవరు యూటిలైజ్ చేయలేదు 24 అవర్స్ని. అండ్ మీరు కూడా మీతో మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323 0030 అండ్ 0402323 4821 అండ్ 0402970 4715.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి. మనతో మాట్లాడడానికి మరో కొల్లర్ రెడీగా ఉన్నారు. హలో హలో
2: హలో
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో, శ్రీ వైష్ణవి గారు
1: నమస్తే అండి.
2: నేను ఓరేడు ప్రభాకర్ రాణి ఫ్రమ్ ఉప్పల్ మేడిపల్లి.
1: ఓకే, నమస్తే అండి.
2: అయితేనమ్మా, ఒక రోజంతా కూడా అవసరం లేదు. భక్తిగా వెళ్ళాలి అంటే గుడికి వెళ్ళాలన్నా తీర్థయాత్ర చేయాలి, ఒక గంట సేపు భగవంతుడి మీద పెడితే చాలు. చిత్తం చెప్పుల మీద ఉండకూడదు. చిత్తం అంటే మనసు, మనసునేమో చెప్పుల దగ్గర ఉంచేసి నేను వెళ్ళాను గుడికి అందరి కోసం వెళ్ళకూడదు. నేను వెళ్తున్నానని కాదు, మనసులో కలగాలి భక్తి అనేది. ఏమంటారు?
1: అవునండి, కరెక్ట్.
2: ప్రభాకర్ నమస్కారం.
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అది ప్రభాకర్ రావు గారు. అండ్ మీ ఒపీనియన్స్ కూడా మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323003030, 0402323482 అండ్ 0402970475.

एंड विद दैट वी कम टू द एंड ऑफ टुडेज शो. आज हमने बात की लाइफ के लिटिल मोमेंट्स, फ्रेंडशिप्स, फन टॉपिक्स और कुछ इंटरेस्टिंग थॉट्स के बारे में. కొన్ని కాన్వర్సేషన్స్ నవ్వించాయి, కొన్ని థింక్ చేసేలా చేశాయి. బట్ ఐ హోప్ ఈచ్ వన్ లెఫ్ట్ యూ విత్ అల్టిల్ పాజిటివిటీ. లైఫ్ బిజీగా ఉన్న చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఐ హోప్ దట్ యూ క్యారీ దట్ గుడ్ వైబ్ విత్ యూ అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ స్ప్రెడింగ్ హ్యాపీనెస్ వేర్ ఎవర్ యూ గో. సీయింగ్ యూ సూన్ అగైన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు FM Rainbow 101.9. దిస్ ఇస్ RJ శ్రీ వైష్ణవి.

హాయ్, హలో, నమస్తే. మీరు విన్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 2:02 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మీ అందరి కోసం పరుగు పరుగున వచ్చేసారు నేను, మీ ఆర్జీ జ్యోతిర్మయి. అండ్ ఎస్, బోల్డ్ అని మాటలు పాటలు అన్నీ అయితే సిద్ధంగా ఉన్నాయి. అంతకంటే ముందుగా అయితే ఒక చక్కటి పాటతో ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం మనం, ఓకేనా? చలో మరి వింటూనే ఉండండి, స్టే ట్యూన్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ జల్సా. అయితే ఈరోజు చాలామంది ఓనం పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన దగ్గర. ఓకే, అంటే అఫ్ కోర్స్ అది మన దగ్గర పండుగ కాకపోయినా కూడా ఇక్కడ సెటిల్ అయిన కేరళ వాళ్ళందరూ కూడా ఓనం చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా ఓనం పండుగ శుభాకాంక్షలు. అయితే అసలు ఓనం అంటే ఏంటి, ఎందుకు అంటే మనము సోషల్ మీడియాలో చూసినా కూడా లేకపోతే సినిమాల్లో చూసినప్పుడు కూడా మంచి రంగురంగుల యూనో వైట్ కలర్ శారీ కట్టుకుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ కలర్స్తో పేర్ చేసుకొని చక్క బోల్డ్ అని పూలు పెట్టుకుంటారు. అండ్ రకరకాల ఫుడ్స్ అరిటాకులో తింటూ ఉంటారు. ఇట్స్ ఎ కలర్ఫుల్ ఫెస్టివల్ అనమాట. ఇన్ చక్క ముంగిళ్ళన్నీ కూడా పూలతో డెకరేట్ చేస్తూ ఉంటారు. అయితే ఏంటి ఓనం పండుగ ఏంటి, అండ్ ఈ ఓనం స్పెషల్ ఫుడ్ ఓకే ఓనం సాధ్య అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. మరి ఏంటి అది, దాంట్లో ఏమేమి వెరైటీలు ఉంటాయి, ఎందుకంత ఫేమస్ అనే విషయాల గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుందాము. అండ్ సో ముందుగా అసలు ఓనం పండుగ ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా? తెలుసా లేదా ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. నేను ఈ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దాని గురించి వివరంగా చెప్తాను. ఓకేనా? స్టే ట్యూన్డ్.

Yes, welcome back, listeners. After a beautiful song from the movie Bujjigadu, and yes, మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ఓనం పండుగ గురించి. అసలు ఎందుకు జరుపుకుంటారు అండ్ దాంట్లో ఈరోజు స్పెషల్ ఓనం ఫుడ్లో, ఓనం సాద్యాలో ఏమేమి వెరైటీస్ ఉంటాయి, స్పెషల్ ఏంటి అనే వాటి గురించి. సో అయితే బేసిక్గా మనకి సంక్రాంతి ఎంత ముఖ్యమైన పండుగో, కేరళ వాళ్ళకి ఓనం అంత పెద్ద పండుగ అన్నమాట. అయితే ఓనం వెనక ఒక చాలా అందమైన కథ ఉంది. ఒకప్పుడు కేరళను మహాబలి అనే రాజు పరిపాలించేవాట. ఆయన చాలా మంచి రాజు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమానంగా చూసుకునేవాడు. పేదవాళ్ళు ధనవంతులు అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా ఉండేవారట. మరి అసలు మహాబలి రాజు పాలనలో ప్రజలకు ఏ లోటు ఉండేది కాదట. అందుకే ఆయన్ని ప్రజలంతా ఎంతో ప్రేమించేవారట. కానీ మహాబలి రాజు శక్తి కీర్తి పెరుగుతూ ఉండటంతో దేవతలకు ఆందోళన కలిగిందట. అప్పుడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో మహాబలి దగ్గరకు వచ్చాడట. మరి ఇది ఒక పురాణ కథ, అది మనందరికీ తెలుసు. అయితే ఈ స్టోరీని ఇలాగ కేరళలో చెప్తారు, మన దగ్గర ఇంకొకలాగా చెప్తారు. అయితే వామనుడు మహాబలిని రాజుని చూసి, నాకు 3 అడుగుల నేను దానం చేయండి అని అడిగట. అంతే, 3 అడుగుల నేలే కదా అని మహాబలి వెంటనే ఒప్పుకున్నాడు. కానీ వామనుడు ఒక్కసారిగా భారీ రూపం ధరించి 1 అడుగుతో భూమిని, ఇంకో అడుగుతో ఆకాశాన్ని కొలిచాట. ఇక 3 అడుగు పెట్టడానికి స్థలం లేకపోవడంతో మహాబలి రాజు తన తలను చూపించాట. తన మాట కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన చేసిన ఆ త్యాగం వల్లే మహాబలి రాజు గొప్పవాడిగా గుర్తుండిపోయాడు. తరువాత సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను చూడటానికి మహాబలి రాజుకి అవకాశం ఇచ్చారట. ఆ రోజు మహాబలి తమ ఇంటికి వస్తాడని నమ్మి ఆయనకు స్వాగతం చెప్పడానికి కేరళ ప్రజలు ఓనం పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారట. అందుకే ఓనం అంటే కేవలం పండుగే కాదు, వాళ్ళకి మంచి రాజు, మంచి రోజులు, అందరూ కలిసి సంతోషంగా ఉండాలనే ఒక అందమైన భావన. సో ఇప్పుడు అర్థమైంది కదా ఓనం వాళ్ళు ఎందుకు జరుపుకుంటారు అని చెప్పేసి. సో మరి ఓనం రోజు ప్రత్యేకంగా వాళ్ళు అసలు ఏం తింటారు, ఓనం సాద్య ఎందుకు అంత ఫేమస్ అనే విషయాన్ని గురించి కూడా మనం ఇందులో తెలుసుకుందాం. ఓకే, సో వింటున్నానండి జస్ట్ హైదరాబాద్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ ఆన్ ద వే.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఆఫ్టర్ బ్యూటిఫుల్ సాంగ్, సెల్యూట్ సినిమాలోని పాట విన్నాము. అండ్ ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఓనం గురించి. ఓనం రోజు స్పెషల్గా తినేటువంటి ఓనం సాద్య గురించి. అండ్ ఎస్, మరి ఓనం రోజు ప్రత్యేకంగా ఏం తింటారు అంటే, ఓనం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫ్లవర్స్తో డెకరేషన్స్, బ్యూటిఫుల్ అలంకారాలు, దాంతోపాటు ఓనం సాద్య. ఇది సాధారణ భోజనం కాదు సుమా, ఒక పెద్ద విందు భోజనం అనమాట. అరటాకులో రకరకాల వంటకాలు వడ్డిస్తారు. కొన్ని చోట్ల అయితే 20 నుంచి 30 రకాల వంటకాలు కూడా ఉంటాయట. మరి ఓనం సాద్యలో ముఖ్యమైన వంటకాలు ఏమిటి అని అంటే, డీఫాల్ట్గా మన సౌత్ ఇండియన్ డిషెస్ అన్నిట్లో కూడా ఫేమస్గా ఉండేది అన్నం. మొదట వేడి వేడి అన్నం వడ్డిస్తారట. ఆ తర్వాత ఏం చక్క ములక్కాడలు వేసిన సాంబార్, మనకు తెలిసిన సాంబారే కానీ కేరళ స్టైల్లో కొంచెం ప్రత్యేకమైన రుచితో ఉంటుందంట. ఆ తర్వాత అవియల్ అని చెప్పేసి ఒక కర్రీ ఉంటుంది, రకరకాల కూరగాయలతో కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసి చేసి చాలా ప్రసిద్ధమైన కేరళ వంటకం. ఆ తర్వాత తోరణ్, కూరగాయలను కొబ్బరితో కలిపి చేసే ఇంకో రుచికరమైన వంటకం. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు, అన్నీ ఒకలాగే అనిపిస్తున్నాయి కానీ పేర్లు టేస్ట్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయట. ఆ తర్వాత కాలన్, పెరుగు లేదా మజ్జిగ కూరగాయలతో చేసే ప్రత్యేకమైన కూర. మరి ఇంకా ఓనం సాద్యాలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకొక చక్కటి పాట తర్వాత. ఓకేనా? స్టే ట్యూన్డ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9 అండ్ మనం మాట్లాడుకుంటున్నాము ఓనం సాద్యాలు స్పెషల్గా చేసే వంటకాల గురించి. అండ్ మనం ఎక్కడున్నాము అని అంటే అన్నము సాంబారు అవియలు తోరణు కాలన్ అయిపోయింది. నెక్స్ట్ పులిసేరి అన్నమాట, పెరుగు ఆధారంగా చేసే పుల్లటి మరియు తీయటి రుచుల కలయికతో ఉండే ఒక వంటకం అంట. తర్వాత ఇంచి పులి, ఓకే, అల్లం చింతపండు వంటి పదార్థాలతో చేసే పుల్లటి తీపి కారం కలిసిన ప్రత్యేకమైన పచ్చడి లాంటిది, మేబీ అల్లం పచ్చడి లాంటిది కావచ్చు. ఓకే, ఎరిసేరి గుమ్మడికాయ వంటి కూరగాయలు కొబ్బరితో చేసే సంప్రదాయ వంటకం. ఆ మధ్యలో కరకరలాడుతూ తినేటువంటి అరటి చిప్స్, భోజనం మధ్యలో కరకరలాడే అరటి చిప్స్ ఉంటే అమ్మ జానే వేరు కదా. ఇక అస్సలు హైలైట్ ఏమిటి అంటే పాయసం. ఓనం భోజనం చివరిలో పాయసం తప్పకుండా ఉంటుంది. దీనిని కేరళలో పాయసం లేదా ప్రథమన్ అని కూడా అంటారట. బెల్లం, కొబ్బరిపాలు, పప్పులు లేదా అరటిపండుతో రకరకాలుగా చేస్తారంట. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఓనం అంటే కేవలం కొత్త బట్టలు వేసుకుని మంచి భోజనం చేసే పండుగ మాత్రమే కాదు, మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన వాళ్ళను మర్చిపోకుండా ప్రేమతో కలిసి ఉండాలనే సందేశాన్ని గుర్తు చేసే ఒక పండుగ. వాళ్ళకి అందరూ కలిసి ఒకే అరిటాకులో వడ్డించిన భోజనం కూడా తింటూ ఉంటారంట అండ్ నవ్వుతూ ఆనందంగా గడిపే ఓనం ప్రత్యేకత. అయితే అందుకే కేరళలో ఓనం వస్తుందంటే ఇళ్ళన్నీ పూలతో, మనసులన్నీ ఆనందంతో, అరటి ఆకులన్నీ రుచికరమైన వంటకాలతో నిండిపోతాయంట. ఇవన్నీ వింటూ ఉంటే నన్ను ఎవరన్నా ఓనం సాధ్యకి పిలవచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. సో చూద్దాం, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పిలవండి ప్లీజ్. చాలా ఊరిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ, డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు కదా, ఒకసారైనా టేస్ట్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఎస్, ఇంకా బోల్డ్ అని మంచి మంచి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తానికైతే ఓనం గురించి, ఓనం సాధ్య గురించి తెలుసుకున్నాం ఈరోజు జస్ట్ హైదరాబాద్లో. సో ఎస్, ఇంకా బోల్డ్ అని పాటలు మాటలు అయితే మిగిలి ఉన్నాయి. సో వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణిలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: వెంకటస్వామి కోరారు. ఆయా సంస్థలు సురక్షితంగా లాభదాయకంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా పూర్తి సహకారాన్ని అందిస్తామని జపాన్లోని ఒసాకాలో జరిగిన సమావేశంలో ఆయన హామీ ఇచ్చారు. వచ్చే నెల నుంచి కొత్తగా చేయూత పింఛన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు. మంత్రి సీతక్క ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని సూచించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లా పట్టణ కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు జరుపుతున్నారు. రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను ప్రభుత్వం

ప్రభుత్వం గుర్తించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. వాటిని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లలో ఇప్పటివరకు 54 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. సర్కిళ్ల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యానవన, బీటెక్ ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి రేపటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్ తెలిపారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిష్మయ. 3:13 ఇన్ ద స్టూడియో క్లాక్ అవుతోంది. అండ్ మనం ఉన్నాము డబుల్ కమీటాలో. సో ఈరోజు డబుల్ కమీటాలో స్పెషల్ ఏమిటి అని అంటే, ఈరోజు ఆగస్ట్ 26th ఈజ్ ఒకరికి స్పెషల్ డే అనమాట ఈరోజు. సో ఎవరు అంటే సరే ఊహించడం ఎందుకు, టుడే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డాగ్ డే. ఓకే, అదేంటి డాగ్ డే అని అంటే, ప్రతి సంవత్సరం ఆగస్ట్ 26th ఇంటర్నేషనల్ డాగ్ డే జరుపుకుంటారనమాట. మన జీవితంలో కుక్కలు ఎంత ప్రత్యేకమైనవో గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఒక మంచి సందర్భంగా ఉంటుంది. నిజానికి కుక్కని మనిషికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు అని ఊరికే అనరు కదా. మనం ఇంటికి రాగానే ఎంత అలసిపోయి ఉన్నా తోక ఊపుకుంటూ మన దగ్గరికి వచ్చే ఆ ప్రేమలో ఎంతో ఆప్యాయత ఉంటుంది, ఎలాంటి స్వార్థము ఉండదు. అయితే ఈ ఇంటర్నేషనల్ డాగ్ డే గురించి ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 3:26 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మనం ఉన్నాము డబుల్ కమీటాలో, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ డాగ్ డే అనమాట. అయితే కుక్కలు మనకు కేవలం పెంపుడు జంతువులు మాత్రమే కాదు, కొన్నిసార్లు మనకు మంచి స్నేహితులు కూడా, మన ఇంటిని కాపాడే రక్షకులు, మన బాధలో తోడుండే కుటుంబ సభ్యులు కూడా అవుతాయి. మనుషుల కోసం కుక్కలు చేసే సేవలు కూడా చాలా గొప్పవి. చెప్పాలంటే పోలీసులకి నేరాలని కనిపెట్టడంలో సహాయం చేయడం దగ్గర నుంచి

విపత్తుల సమయంలో మనుషులను వెతికి కాపాడటం, దివ్యాంగులకు సహాయం చేయటం ఇలాంటివి ఎన్నో చేస్తాయి. కానీ ఈ ఒక్కరోజు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. వీధి కుక్కలు కూడా ప్రేమ, ఆహారం, రక్షణకు అర్హులే. అండ్ మనం ఒక కుక్కని పెంచలేకపోయినా కూడా, ఎందుకంటే కుక్కను పెంచడం అనేది ఇట్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఆల్మోస్ట్ లైక్ గ్రోయింగ్ అప్ ఎ చైల్డ్ అనమాట. అయితే కనీసం వాటిని హింసించకుండా వీలైతే నీళ్లు పెట్టడం లేదా ఆహారం ఇవ్వడం కూడా ఒక మంచి పని. ఎందుకంటే చాలామంది యూనో వీధి కుక్కలే కదా అని చెప్పేసి బండి మీద వెళ్తున్నప్పుడు వాటి మీద రాలేయడము, లేకపోతే వాటిని టీజ్ చేయడము, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అది ఆకతాయిగా అల్లరిచిల్లరిగా అనిపిస్తాయి ఆ పనులు, కానీ ఆ జంతువులకి, మూగ జంతువులకి అర్థం కాదు అది ఏంటి అనేది. సో చివరిగా ఒక చిన్న మాట, కుక్కతో మనం మాట్లాడలేదు కానీ మన బాధలో ఉన్నప్పుడు మన కళ్ళను చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందంట. మనం ఏమి ఇవ్వకపోయినా ప్రేమిస్తుంది. మనం ఎన్నిసార్లు కోపంగా మాట్లాడినా మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. బహుశా ప్రేమ అంటే ఏంటో మాటల్లో కాకుండా చేతల్లో చూపించే జీవి కుక్క మాత్రమే కావచ్చు. అందుకే ఈ ఇంటర్నేషనల్ డాగ్ డే సందర్భంగా మన ఇంట్లో ఉన్న పెట్ డాగ్కే కాదు, బయట కనిపించే ప్రతి మూగజీవి పట్ల కూడా కొంచెం ప్రేమను చూపిద్దాం. ఎందుకంటే వాళ్లకు మన భాష అర్థం కాకపోవచ్చు కానీ మన ప్రేమ మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమంటారు? ఎస్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్, ఇంకా మాటలు చాలా మిగిలే ఉన్నాయి. ఇంకా చక్కటి పాట తర్వాత విందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వాడికి నా మీద ప్రేమే లేదు. హీ డజంట్ లవ్ మీ, యు నో.
1: నో, హీ లవ్స్ యు. హీ లవ్స్ యు సో మచ్.
0: అవునా? ఎంత?
1: ఎంతంటే, ఆ మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
0: ఓ, ఇంకా?

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం ఉన్నాము డబుల్ కవిటాలు, అండ్ చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము. అయితే అసలు ఈ మధ్య ఒక విషయం గమనించారా? నాకు తెలియదు మీరు నోటీస్ చేశారో లేదో, కానీ ప్రకృతి నియమాలే తలకిందులు అయిపోయాయేమో అని అనిపిస్తుంది. వెయిట్ వెయిట్ వెయిట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఉదయం అవుతుందగానే మనుషులు చాలా ఉత్సాహంగా లేచేవారు. మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, అలా వాళ్ళు 4-5కే లేచేవాళ్ళు, అండ్ సూర్యోదయాన్ని చూస్తూ రోజులు మొదలు పెట్టేవారు, అండ్ పూజలు చేసుకునేవారు, వ్యాయామం చేసుకునేవారు, మంచి ఆహారం తినేవారు, రోజంతా ఎనర్జీతో ఫోకస్తో తమ పనులు చేసుకునేవారు. అండ్ సాయంత్రం అవుతుండగానే ఎంచక్క పొలాల నుంచి ఇంటికి రావడం, ఫ్యాక్టరీల నుంచి ఇంటికి రావడము, ఇవన్నీ చేయడము. ఓకే, పెళ్ళం పిల్లలతో హ్యాపీగా ఆ రోజు కూర్చొని మాట్లాడి భోజనం చేయడము. ఓకే, రోజు మొత్తం పనిచేసి అలసిపోయి భోజనం చేసి ప్రశాంతంగా పడుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఇప్పుడు సీనియారియో చూస్తే రోల్ అంతా రివర్స్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. ఉదయం అవుతుంటేనే మనకి ఎనర్జీ రావాల్సింది పోయి ఇంకా అలసటగా అనిపిస్తుంది. అబ్బో, అప్పుడే అలారం మోగిందా, అప్పుడే లేవాలా, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా కూడా బద్ధకంగా ఉంటుంది. అబ్బా, ఈరోజు ఇది కంప్లీట్ చేయాలా, ఈ టాస్క్ కానీ, రోజంతా ఏదో ఒక అలసట బద్ధకం వెంటాడుతూనే ఉంటుంది. కానీ అదే సాయంత్రం అవుతుందంటే చాలు, చాలామందికి మనలో ఒక్కసారిగా ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. రాత్రి అవుతుంది అనగానే ఫోన్లు చేతులకి వచ్చేస్తాయి, స్క్రోలింగ్లు మొదలైపోతాయి, ఒక్క వీడియో అయిపోతే ఇంకోటి ఇంకోటి చూస్తూ చూస్తూ అర్ధరాత్రి అయిపోతుంది, అండ్ అప్పటి వరకు నిద్ర అనే మాటే గుర్తుకురాదు. అండ్ చాలామంది అయితే ఈవినింగ్ అవుతుంటేనే ప్లాన్స్ స్టార్ట్ చేస్తారనమాట, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, వాళ్ళని కలుద్దాం, వీళ్ళని కలుద్దాం, అండ్ నైట్ అవుతుంటేనే మనకి ఎక్కడలేని చెత్త తిండంతా తినాలని అనిపిస్తుంది. అంటే నిజం చెప్పాలంటే ప్రకృతి నియమాలే రివర్స్ అయిపోయాయా ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా విషయం గురించి మనం మాట్లాడుకుందాము. ఇదంతా నేను చెప్పిందంతా కరెక్టేనా కాదా, లేకపోతే నేనే ఓవర్ ఎగ్జాగరేటెడ్గా చెప్తున్నా, లేకపోతే నా ఒకదానికి అట్లా అనిపిస్తుందా అనేది మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. ఇంకో చక్కటి పాట తర్వాత మళ్ళీ వచ్చి దీని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. అయితే మనం మాట్లాడుకుంటున్నాము, ప్రపంచం రివర్స్ అయిపోతుందా ఏంటి అని. ఇంకా చూస్తే చాలా కామెడీ అనిపిస్తుంది. సమాజంలో కూడా ఎంత విచిత్రమైన మార్పులు వస్తున్నాయంటే, పెద్దోళ్ళందరూ కూడా చిన్నోళ్ళకి భయపడుతున్నారు. ఒకప్పుడు చిన్నోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా కావాలన్నా ఏమైనా చెప్పాలన్నా కూడా భయపడిపోయేది. ఓకే, తడిసిపో

అయ్యేది లిటరల్ గా చెప్పాలంటే. ఏదన్నా అడగకూడాల్సింది అడగాల్సిందా, లేకపోతే ఎవరన్నా ప్రేమించింది ఆ విషయం ఇంట్లో చెప్పాలన్నా, లేకపోతే యూనో ఎనీ సీరియస్ సిచ్యువేషన్స్, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ట్రిప్కి వెళ్ళాలన్నా, లేకపోతే మనకు మనసులో ఉన్నమాట ఏదైనా కూడా పేరెంట్స్తో చెప్పాలి అంటే దానికి పెద్ద ప్రణాళిక చేసుకొని అట్లా భయపడకుండా చెప్పేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఏమన్నా చెప్పాలంటే అలా భయపడుతున్నారు. అండ్ మగవాళ్ళు ఎవరు ఒకరి మీద ఆధారపడాలని అనుకుంటుంటే, ఆడవాళ్ళు మాత్రం నేను నా కాళ్ళ మీద నిలబడాలి అని స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ మన జనరేషన్ ఏంటో, ఫోన్ వదిలేసి అంటే చిన్న అంటే వాళ్ళకి యంగ్ ఏజ్ వచ్చినప్పటి నుంచి ఫోన్ చూడడం అలవాటైన వాళ్ళందరూ డీటాక్స్ కోసం అని ఫోన్ తీసేస్తున్నారు. అండ్ సోషల్ మీడియా ఆపేస్తున్నారు, కొండల్లోకి కోనల్లోకి వెళ్తున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, ఓకే ప్రశాంతంగా జీవించాలి అని కలుకుంటున్నారు. కానీ అదే మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఫోన్లో ఏది వస్తే అది నమ్ముతున్నారు. వాళ్ళందరికీ వ్యూస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన పేరెంట్స్ వీళ్ళ వల్లనే. అసలు సమాజంలో ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో అన్నీ మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, మార్పు అనేది సహజం. కాలం మారుతున్న కొద్దీ మనుషులు మారుతారు, మన జీవన శైలి కూడా మారుతుంది. కాకపోతే ఈ మార్పుల మధ్య మన ఆరోగ్యం, మన ప్రశాంతత, మన సహజమైన జీవన విధానం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే రాత్రంతా ప్రపంచాన్ని స్క్రోల్ చేయడం కంటే ఉదయం లేచి మన జీవితాన్ని నిజంగా జీవించడం చాలా అందంగా ఉంటుంది. అది ఒక్కసారి కనుక మళ్ళీ మనకి అలవాటైతే ఇంకొకసారి చచ్చినా కూడా ఆ రాత్రి స్క్రోలింగ్ వైపు అసలే వెళ్ళం. దాని అందం ఏంటి అనేది తెలుసుకోనంతవరకే ఇదంతా. సో మీరు కూడా అలాగ నైట్ అవుల్ అయితే, ఓకే రాత్రంతా స్క్రోల్ చేస్తూ ఎప్పుడో పడుకొని పొద్దునంతా లేజీగా లేచి అబ్బా పొద్దున్నే తెల్లారిపోయిందా అలారం మోగిందా అనుకునే వాళ్ళైతే మానేసేయండి. ఓకే ఆ డోపమైన్ హిట్లో నుంచి బయటికి రండి, ఏమంటారు ఆ ట్రాప్లో నుంచి బయటికి రండి. ఏం చక్కగా తొందరగా పడుకోండి, ఎర్లీగా లేవండి, సన్ రైజ్ చూడండి, పిచ్చుకలు కుక్కు కుక్కు అంటుండే ఆ సౌండ్ వినండి. ఏం చక్కగా యూనో ఈ ప్రశాంతతో పోలిస్తే మనం చూసే ఈ పిచ్చి పిచ్చి రీల్స్ అన్నీ మేబీ ఇన్ఫర్మేటివే కావచ్చు, బట్ స్టిల్ దే ఆర్ హార్మింగ్ అస్ ఇన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వేస్. ఎస్, ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. మానవత, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చేలా విద్యాబోధన జరగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండలో 13 ఎకరాల్లో నిర్మించే గురుకుల పాఠశాలకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రకటిస్తారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. వివిధ జిల్లా పట్టణ కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల నుంచి కొత్తగా చేయూత పింఛన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని సూచించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అక్రమ కట్టడాలను గుర్తించేందుకు సర్కిళ్ల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని అధికారులు నిర్వహించారు. ఇప్పటి వరకు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లలో

54 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ ఉద్యానవన బీటెక్ ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి రేపటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్య తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. 4:14 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే ఎస్, మనం ఇప్పుడున్నాము స్టార్టప్ ఇండియాలో. బేసిక్గా మనము ఏదైనా కూడా స్టార్టప్ ఆలోచించాలి, లేకపోతే ఇవి ఏమన్నా చేయాలి అంటే నెసెసిటీ ఇస్ ద నీడ్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేది మనం వినే ఉంటాం. ఏదైనా అవసరాన్ని బట్టి మనకు వచ్చే ఐడియాలే మనకి ఒక పెద్ద ఆపర్చునిటీగా క్రియేట్ అవుతాయని చెప్పేసి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన చుట్టుపక్కల చాలా విషయాలు ఉంటాయి, ఓకే, పూలు కావచ్చు, పండు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వస్తువులే కావచ్చు, అవి మన దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి అని మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి వాటి గురించి లేక పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవచ్చు మనము. అండ్ దాని గురించి పెద్దగా తెలుసుకోవాలని కూడా అనిపించకపోవచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ సమ్వన్ కమ్స్ అవుట్ అండ్ టెల్స్ దట్ ఇది చాలా మంచిది అని చెప్తే తప్ప మనకు అప్పటిదాకా అరే ఇది ఏంటి, నిన్నటిదాకా నా మొక్కల్లోనే ఉండే కదా, నాకు అసలు తెలియనే తెలియదే ఇది ఇంత యూస్ఫుల్ అని చెప్పేసి అని అనిపిస్తుంది. సో అలాంటి ఒక మొక్క, అలాంటి ఒక పువ్వు మన పెరట్లో, మన ఇంట్లో, మన బతుకమ్మల్లో, ఓకే, ఎన్నో ప్లేసెస్లో మనం దాన్ని వాడతాము, ఓకే. కానీ అది ఎంత ఉపయోగకరం, దాంట్లో ఒక స్టార్టప్ ఐడియా ఉంది అనే విషయం మనం ఇన్ని రోజులు కనుక్కోలేకపోయామే, అయ్యో అని చెప్పేసి అనిపిస్తుంది. నేను ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఇంతకీ ఏంటా మొక్క, ఏంటా పుష్పము, ఏంటా స్టోరీ అని అంటే చెప్తాను. ఇంకో చక్కటి పాట తర్వాత స్టోరీ రివీల్ చేస్తాను, అప్పటి వరకు మీరు ఆలోచిస్తూ ఉండండి. దీన్ని మనం బతుకమ్మలో కూడా యూజ్ చేస్తాం, మంచి కలర్ఫుల్ ఫ్లవర్ అన్నమాట. సో ఏంటి, పల్లెటూరులో బాగా దొరుకుతుంది అది, ఏంటి ఆ మొక్క ఆలోచించండి, ఓకేనా? చాలా స్టేట్ యూ

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజ్నర్స్. ఆలోచిస్తున్నారా బాగా, అరే మన ఇంట్లో ఏముంది, మన ఇంట్లో స్టార్టప్ ఐడియా ఏముంది అని చెప్తాను. మీరు వింటున్నారు ఆకాశ.

0: 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ అజయ్ జ్యోతిర్మయి. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టార్టప్ ఇండియా. అండ్ అందులో మన పెరట్లో, మన పల్లెల్లో పెరిగేటువంటి ఈ పుష్పం ఏదైతే ఉందో, అది ఒక పెద్ద స్టార్టప్ అవకాశంగా కాబోతోంది. అండ్ మీకు ఇంకా ఛాన్స్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద ఎక్సైటెడ్మెంట్ అంట. సో ఆ పుష్పం పేరేంటి అంటే శంఖ పుష్పి. ఒక చిన్న పువ్వు, కానీ ఒక పెద్ద స్టార్టప్ అవకాశం. మన చుట్టూ కనిపించే కొన్ని మొక్కలు, పువ్వుల విలువ మనకే సరిగ్గా తెలియదు, కానీ అదే వస్తువులను ప్రపంచం కొత్త రూపంలో చూసి పెద్ద బిజినెస్గా మార్చేస్తుంది. అలాంటి వాటిలో ఒకటి శంఖ పుష్పి. ఆయుర్వేదంలో శంఖ పుష్పిని మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే ముఖ్యమైన మూలికలతో ఒకటిగా భావిస్తారు. అండ్ సాంప్రదాయంగా దీన్ని జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెంచడానికి ఉపయోగిస్తూ వచ్చారన్నమాట. ముఖ్యంగా పిల్లల చదువుపై బాగా దృష్టి పెట్టడానికి కూడా కొన్ని ఆయుర్వేద తయారీల్లో దీన్ని ఉపయోగిస్తారట. సో ఇంకా శంఖ పుష్పి గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాము. అండ్ మీకు గనక ఏదైనా స్టార్టప్ పెట్టాలని ఉంది, లేకపోతే ఏదైనా చేయాలని ఉంది కొత్తగా, కానీ ఐడియాస్ రావట్లేవే అని అనుకుంటే దిస్ ఇస్ ఫర్ యూ అన్నమాట. సో ఎస్, ఇంకా మనం శంఖ పుష్పి గురించి చాలా మాట్లాడుకుందాము ఇంకొక చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: Yeah, love.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు, సూర్యా సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలో నుంచి. అండ్ మనం ఉన్నాము స్టార్టప్ ఇండియాలో, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ శంఖ పుష్పం. ఓకే, సో మరి ఏం చేయొచ్చు? పుష్పం గురించి చెప్పావు, మరి స్టార్టప్ ఐడియా చెప్పవేందమ్మా జ్యోతమ్మ అంటే. సో ఎస్, అయితే మరి దేని దీనికి యూస్ చేస్తారు? మానసిక ఆరోగ్యానికి మనం దీన్ని యూస్ చేస్తాం. ఇక్కడ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెంచడానికి కూడా ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటి అని అంటే, ప్రపంచంలోని చాలా చోట్ల ఈ తరహా పువ్వులను హెర్బల్ టీలు, రంగు మార్చే డ్రింక్స్, ప్రత్యేకమైన పానీయాలుగా పరిచయం చేస్తున్నారంట. ముఖ్యంగా అందమైన నీలం లేదా ఉదా రంగుతో ఉండే బటర్ఫ్లై పీ ఫ్లవర్ పానీయాలు సోషల్ మీడియాలో కావచ్చు, ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో బాగా ఆకర్షణీయంగా మారాయంట. అండ్ బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటే ఏమీ లేదు, మన శంఖ పుష్పమే. ఎందుకంటే దాని ముందు ఇట్లా ఒక చిన్న పీ లాగా మనకి ముందుకి కనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడే ఒక స్టార్టప్ ఐడియా ఉంది. మనం ఎప్పుడు కొత్త బిజినెస్ అంటే ఏదో ఒక కొత్త వస్తువుల్ని కనిపెట్టాలని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన దగ్గర ఉన్న సాంప్రదాయ జ్ఞానాన్నే ఆధునిక ప్రపంచానికి సరిపోయేలాగా మార్చడం కూడా ఒక గొప్ప స్టార్టప్ ఐడియానే అవుతుందన్నమాట. ఉదాహరణకు శంఖ పుష్ప లేకపోతే ఇతర సాంప్రదాయ మూలికలతో ఒక బ్రాండ్ మొదలు పెట్టచ్చు. హెర్బల్ టీస్ కావచ్చు, లేకపోతే సహజ పదార్థాలతో తయారైనటువంటి ఫంక్షనల్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే హెర్బల్ సిరప్స్ మరియు ఇతర విలువ పెంచిన ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే నియమ నిబంధనలకు అనుగుణంగా తయారు చేసిన సప్లిమెంట్స్ కావచ్చు. ఎందుకంటే దీంట్లో ఇవి ఉన్నాయి మనకు తెలుసు, పసుపు, పాలు, ఓకే, ఇంకా శనగపిండి, ఇవన్నీ ఎంత యూస్ చేస్తాం మనం, అమ్మమ్మల కాలం నుంచి యూస్ చేస్తాం. కానీ వాటితో ప్రోడక్ట్స్ తయారు చేసి కొన్ని కోట్లు బిజినెస్ చేసిన బ్యూటీ ఇండస్ట్రీ వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. మనం దాన్ని ఒక ఐడియా కిందనో ఒక వస్తువు కిందనో మార్చట్లేవు, అంతే తేడా. సో ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒక మంచి స్టార్టప్ ఎలా ఎదగాలి అని అంటే కనుక, కేవలం ఒక పువ్వుని ప్యాక్ చేసి అమ్మడం వల్ల పెద్ద బ్రాండ్ ఏమి అవ్వదు. దాని వెనక ఒక మంచి కథ ఉండాలి, నాణ్యత ఉండాలి, పరిశోధన ఉండాలి. ముఖ్యంగా వినియోగదారులకి అది వాడితే మంచి జరుగుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఫేస్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా వాడితే బాగుంటుంది అనే నమ్మకం ఉండాలి. ఇది తాగితే జ్ఞాపక శక్తి వెంటనే పెరుగుతుంది అని పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం కంటే కూడా సాంప్రదాయ ఉపయోగాలను గౌరవిస్తూ శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి విషయాల్ని చెప్పడం చాలా ముఖ్యం. ఇంకా ఇలాంటి స్టార్టప్ ఐడియా గురించి, ఈ ఐడియా గురించి ఇంకాస్త మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, కుర్రాడు మూవీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ వెరీ గుడ్ స్టార్ట్అప్ ఐడియా, యూ మే పర్స్యూ. ఓకే, అండ్ సో మనం మాట్లాడుకుంటున్నాం శంఖ పుష్పం గురించి, దానితో వచ్చేటువంటి మన స్టార్ట్అప్ గురించి. అది పర్స్యూ చేయాలంటే మరి ఎలాగ ఏంటి అనేది. సో మరి పెద్ద పెద్దగా దాని గురించి అబద్ధాలు ఏం చెక్కపక్కర్లేదు. ఈ తాగితే వెంటనే జ్ఞాపశక్తి వచ్చేస్తుంది, లేకపోతే మీ పిల్లలు 100% మార్క్స్ వచ్చేస్తాయి, ఇలా పెద్ద పెద్ద ప్రామిసెస్ ఏం చేయక్కర్లేదు. యూనో ఎర్లియర్ నుంచి ఆయుర్వేదాలో ఏం చెప్తున్నారో, అది నిజంగా ఏం చేస్తుందో దాన్ని మనం గౌరవించి అదే నిరూపించగలిగితే చాలా అంటే చాలా ఎక్కువ ప్రమోషన్ చేసినట్టే దానికి. అండ్ అలాగే రైతుల దగ్గర నుంచి నాణ్యమైన ముడిసరుకు తీసుకోవడం, సరైన పరీక్షలు చేయించడం, ఇంకా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం ద్వారా ఒక చిన్న ఐడియాని నమ్మకమైన కంపెనీగా మార్చవచ్చు. దిస్ డజంట్ ఓన్లీ ఇంక్లూడ్ అబౌట్ దిస్ శంఖపుష్పం స్టార్టప్, ఎనీ స్టార్టప్. ఓకే, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు యూనో, మనం తీసుకునే ఏదైతే ప్రోడక్ట్ వస్తువులు ఉన్నాయో ఆ సోర్సింగ్ అనేది మంచి మంచి నాణ్యమైన సరుకులాగా ఉండాలి. ఓకే, అండ్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా మనము ప్రొడ్యూస్ చేసే ఒక వస్తువుకి అది సరిపోతుందా లేదా అనేది దానికి పరీక్షలు చేయించాలి. అండ్ ఫుడ్

ఫుడ్ సేఫ్టీ ప్రకారం మాత్రమే దాన్ని తయారు చేయాలి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మన దేశంలో ప్రకృతి ఇచ్చిన సంపద చాలా చాలా ఉంది. దాని విలువను గుర్తించి దానికి కొత్త రూపం ఇచ్చి ప్రపంచానికి పరిచయం చేయడంలో అసలైన అవకాశం ఉంది. ఈరోజు మన ఇంటి దగ్గర పెరిగే ఒక చిన్న పువ్వు అనిపించవచ్చు, కానీ రేపు అదే ఒక మంచి బ్రాండ్గా, వందల మందికి ఉపాధినిచ్చే కంపెనీగా కూడా మారవచ్చు. ఒక మంచి స్టార్టప్ అంటే ఎప్పుడూ కొత్తగా ఏదైనా కనిపెట్టడం కాదు. అందరికీ తెలిసిన ఒక విషయాన్ని ప్రపంచం మళ్ళీ కొత్తగా చూసేలా చేయడం కూడా ఒక గొప్ప ఆలోచనే. సో మీరు కనుక స్టార్టప్ల గురించి ఆలోచిస్తుంటే, ఏదైనా ఒక మంచి ఐడియా వస్తే బాగుండు అని అనుకుంటే, ఇలా మన ఇంట్లో, మన పెరట్లో, లేకపోతే మనకి తోచినటువంటి ఏదో ఒక దాంట్లో ఎన్నో విలువైన పదార్థాలు ఉండొచ్చు, ఎన్నో విలువైన వస్తువులు ఉండొచ్చు. ఓకే, మనకి అవసరానికి యూనో ఐడియాలు బోల్డ్ అన్నీ ఉండొచ్చు, దాంట్లోకి వెళ్ళి పిక్ చేయండి. పిక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి తోచింది ఏదో ఒకటి దొరుకుతుంది. అండ్ ఏది చేసినా కూడా సిన్సియారిటీతో చేయండి. ఏదో డబ్బులు వచ్చేసేయాలి, ఏదో చేసేయాలి అనేది కాదు. యూనో ఒక 10 మందికి ఉపాధి కల్పించాలి, లేకపోతే మన ఊరు పేరు తీసుకెళ్ళాలి, లేకపోతే యూనో జనాలకి మంచి చేయాలి. ద ఇంటెన్షన్ బిహైండ్ యువర్ ఐడియా అనేది చాలా అంటే చాలా నచ్చుతుంది జనాలకి. యూనో దట్ ఈస్ వాట్ మేక్స్ అ స్టార్టప్ అ గ్రేట్ కంపెనీ. హోప్ మీకు కూడా అలాంటి ఐడియా వస్తుందని. అండ్ ఇలాంటి శంఖ పుష్పంతో కనుక ఒక స్టార్టప్ చేయాలి అనుకుంటే, ఎస్, యూ కెన్ డూ యువర్ రీసెర్చ్. నేను ఐడియా మాత్రమే ఇవ్వగలుగుతాను, ఆ తర్వాత చేయాల్సిందంతా మీరే చేయాలి కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకో చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం, సో స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. అవినీతి, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత మంత్రిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనుకోవడం హాస్యాస్పదమని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ వ్యాఖ్యానించారు. ఆరోపణలపై విచారణ జరిపే బదులు ప్రశ్నించే గొంతులను నొక్కిపెడుతోందని విమర్శించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మానవత, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలకు ప్రాధాన్యత ఇచ్చేలా విద్యాబోధన జరగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండాలో సుమారు 13 ఎకరాల్లో నిర్మించే గురుకుల పాఠశాలకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. వివిధ జిల్లా పట్టణ కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రకటిస్తారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అక్రమ కట్టడాలను గుర్తించేందుకు సర్కిళ్ల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్లలో 54 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యానవన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి రేపటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు

విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మయం. అండ్ 5:08 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మనం ఉన్నాము తాజా ట్యూన్స్లో. అండ్ దిస్ అవర్ ఇస్ డెడికేటెడ్ ఫర్ ఆల్ ద ఫ్రెష్ మ్యూజిక్ యూ వాన్ హియర్. ఓకే, సో ఎస్, బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ఫ్రెష్ న్యూ సాంగ్స్ ప్లే చేస్తున్నాను, సో స్టే ట్యూన్డ్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 520 ఇన్ ద స్టూడియో క్లాక్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఓకే, సో మొత్తానికి ఫైనల్గా రవితేజ గారికి హిట్ పడిందనమాట ఇరుముడి సినిమాతో. అండ్ దేర్ ఈస్ అ వెరీ గుడ్ టాక్ కమింగ్ ఆల్ ఓవర్. అండ్ పాటలు కావచ్చు, లేకపోతే రవితేజ గారు యాక్టింగ్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, బ్యూటిఫుల్గా వర్క్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈవెన్ ఐ హ్యావ్ టు గో. సో ఐ థింక్ ద టైమ్ కమ్స్. ఒకవేళ మీరు కనుక మంచి మూవీ కోసం చూస్తున్నారు అని అనుకుంటే కనుక ఇరుముడి ఈజ్ యువర్ మూవీ. అండ్ టుడే టాక్సిక్ కూడా రిలీజ్ అయింది. అండ్ టాక్సిక్ చాలా టాక్సిక్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బికాజ్ యునో దేర్ ఆర్ సచ్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్, సమ్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ ఆడియన్. అన్ని సినిమాలు అందరికీ సెట్ అవుతాయి అనేది చాలా తక్కువగా ఉంటాయి అలాంటి మూవీస్. అండ్ దేర్ ఆర్ సమ్ రేర్ మూవీస్ విచ్ ఆర్ యాక్సెప్టెడ్ బై వెరీ ఫ్యూ పీపుల్. సో మేబీ టాక్సిక్ అలాంటి మూవీ కావచ్చు. ఈవెన్ ఐ డోంట్ నో. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్, అండ్ ఇరుముడి చూసేసారు, విశ్వనాథన్ సన్స్ చూసేసారు, బట్ స్టిల్ టుడే ఇస్ అ హాలిడే, యూ వాంట్ ఎక్స్ప్లోర్ ఇట్, యూ కెన్ గో టు టాక్సిక్. బట్ యునో యా, యాక్చువల్లీ చాలామంది రివ్యూస్ చెప్తూ ఉన్నారు, బ్యాడ్ రివ్యూస్ చెప్తున్నారు, అండ్ కొంతమంది గుడ్ కూడా చెప్తున్నారు. బట్ వాట్ ఐ వాంట్, మీరు ఒక రెగ్యులర్ పర్సన్ అయితే మేబీ మీరు రివ్యూస్ అయితే నమ్ముకోవచ్చు, కానీ ఇఫ్ యు ఆర్ అ బిట్ ఆఫ్ టిపికల్ పర్సన్, మీకు టిపికల్గా ఉండే సినిమాలు నచ్చుతాయి అని అనుకుంటే డోంట్ గో ఫర్ రివ్యూస్, జస్ట్ గో టు ద మూవీ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. కొన్నిసార్లు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒకరు ఉంటారనమాట, సినిమా ఏ సినిమా అయినా కూడా వెళ్ళి చూస్తారు, అది బాగుండని బాగుండకపోయినా ఏమైనా కూడా. సో ఐ ఆస్క్డ్ హిమ్, ఎందుకు అది బాగాలేదని చెప్పినా కూడా ఎందుకు వెళ్తారు మీరు సినిమాకి? మీన్స్ హీ సెడ్, సినిమా బాగాలేదు అన్నారు కానీ ఎందుకు బాగాలేదు అనేది మనకు తెలియాలి కదా, అందుకనే నేను వెళ్తాను అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో ఐ బేసికలీ లైక్ దిస్ ఐడియాలజీ అనమాట. సో కొన్నిసార్లు వై డస్ ఇట్ ఫెయిల్ అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఒక కూర బాగాలేని తింటేనే బాగుంది దానికి ఎంత వాల్యూ ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో యా, ఇఫ్ యు ఆర్ సచ్ టైప్ ఆఫ్ పర్సన్ యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ వాచ్ టాక్సిక్. అండ్ యా, ఇంకా బోల్డ్ అనేసి మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ విత్ ఆల్ అమేజింగ్ గుడ్ సాంగ్స్, న్యూ సాంగ్స్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
1: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ 5:38 దాటి 30 సెకండ్స్ అవుతుంది. అండ్ యా, మరి ఈరోజు పాటలు మాటలు ఇవన్నీ కూడా మీకు నచ్చేటట్టుగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ షో. అండ్ మరి ఈరోజు నా టైం అయితే అయిపోయింది, సారీ నా షో టైం అయితే అయిపోయింది. అండ్ మరి నెక్స్ట్ ఆర్జే కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు మన కోసము. సో నా షో టైమింగ్ మాత్రమే అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఏమాత్రం అయిపోలేదు. సో వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. దిస్ ఇస్ ఆర్జే జ్యోతిర్మయి సైనింగ్ ఆఫ్ అఫీషియలీ. స్టే ట్యూన్డ్.

ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో షీ టీమ్స్ కార్యకలాపాలు డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి మన కార్యక్రమంలో మహిళా రక్షణ విభాగం డిఎస్పి శ్రీమతి సీతారెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి షీ టీమ్స్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సీతారెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: ఈ షీ టీమ్స్ ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటారండి?
1: మనకి తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఇవి మహిళల మరియు పిల్లల యొక్క భద్రతని దృష్టిలో ఉంచుకొని స్పెషల్గా తెలంగాణలో మనం ఉమెన్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. అందులో మొదటి భాగంగా షీ టీమ్స్ని పెట్టుకున్నామండి.
0: ప్రస్తుత సమాజంలో ఇంత

0: ఆధునికత సాంకేతికత డెవలప్ అయినప్పటికీ కూడా మహిళ ఇప్పటికీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. అది సామాజికమైన స్టిగ్మా కావచ్చు, లేదంటే వేధింపులకు గురవుతుంది. ఇలా వేధింపులకు గురవుతున్నప్పుడు ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ యువతలో ఆకతాయి పిల్లలు వాళ్ళని సతాయించడం కానీ ఇలాంటివి చేస్తుంటారు, వారి పట్ల షీటీమ్ ఏ రకంగా వ్యవహరిస్తుంది?
1: షీటీమ్స్ గురించి ఒక్క సెకండ్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది. షీటీమ్స్ అనేది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ సివిల్ డ్రెస్, అంటే యూనిఫామ్ లేకుండా ప్రజల్లోని వాళ్ళు కలిసిపోతూ పనిచేస్తారు. ఎక్కువగా బహిరంగ ప్రదేశాలలో లైక్ బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, సినిమా థియేటర్స్, ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉండే సందర్భాలు ఉంటాయో అలాంటి చోట మన షీటీమ్స్ సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారండి. అయితే మీరు అడిగినట్టు కాలేజ్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్స్ కానీ, కాలేజ్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్స్ కానీ ఎక్కువగా షీటీమ్స్ పనిచేస్తూ ఉంటారు. సో మా షీటీమ్స్ సివిల్ డ్రెస్లో ఉంటారండి, డెకాయ్ ఆపరేషన్స్ అని కూడా అంటాం మనము. సివిల్ డ్రెస్లో ఉంటూ అక్కడ గమనిస్తారు ఎవరైనా పోకిరి వేషాలు వేయటం కానీ, అమ్మాయిల పట్ల అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం కానీ, మనం గ్రోపింగ్ అంటాం ఇంగ్లీష్లో, అంటే అన్నెసెసరీ టచ్, అనవసరంగా ముట్టుకుంటారు. సో జనం ఎక్కువ ఉన్న చోట్ల ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి షీటీమ్స్ ఇలాగ ఎవరన్నా ఆకతాయితనం చేస్తున్నా, ఇలాగ ఎవరన్నా అమ్మాయిలని ఇబ్బంది పెడుతున్నా, స్త్రీలను ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళని గుర్తించి కెమెరాతో కూడా రికార్డ్ తీసుకుంటారు. మనకి ఎవిడెన్స్ కూడా అవసరం కాబట్టి చేసుకుని వాళ్ళని షీటీమ్స్ ఆఫీస్కి తీసుకొని వచ్చి తగిన చర్యలు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారండి.
0: సాధారణంగా మన సమాజంలో యువతలో ఉండే అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కంప్లైంట్ ఇస్తే నలుగురిలో మన పేరు ఏమవుతుందో, అందరిలో మనం చులకన అయిపోతామేమో అని ఒక భయానికి గురై సైలెంట్గా సఫర్ అయ్యే సందర్భాలు చాలా చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల జరిగే లాభం ఏంటి, కంప్లైంట్ ఇవ్వకపోతే జరిగే నష్టం ఏంటి, రెండు ఒకసారి తెలియజేయండి.
1: నేను ఇది చెప్పటం వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందా, అమ్మ నాన్నలు తిడతారా, నా పరువు పోతుందా, నాకు ఫ్యూచర్లో ఇబ్బంది కలుగుతుంది అన్న సందర్భాల్లో అమ్మాయిలు చాలాసార్లు దే సఫర్ ఇన్ సైలెన్స్, దాన్ని మాట్లాడరు దాని గురించి. అయితే ఇక్కడ మీకు అందరికీ తెలియజెప్పేది ఏంటంటే షీటీమ్స్కి మీరు కంప్లైంట్ చాలా ధైర్యంగా ఇవ్వచ్చండి. ఎందుకంటే షీటీమ్స్కి మీరు పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వచ్చి ఫిజికల్గా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ డయల్ 100 or 112, ఇది టోల్ ఫ్రీ నంబర్ అండి. లేదు అనుకుంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఈవ్ టీజింగ్, బులింగ్ ఆర్ యూనో స్టాకింగ్ అంటే వెంట పడుతున్నా, ఇలాంటి ఏ సందర్భంలో అయినా మీరు వాట్సాప్ ద్వారా కూడా మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. లేదంటే మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్ @gmail.com అన్నది మెయిల్ ఐడి ఉందండి, ఈ మెయిల్లో కూడా మీరు మీ ఇబ్బందిని, మీ కంప్లైంట్ని మెయిల్ ద్వారా పంపించవచ్చు. ఇదే కాకుండా మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్కి ఫేస్బుక్ ఉందండి, ట్విట్టర్ కూడా ఉంది, దీని ద్వారా కూడా మీరు మీ కంప్లైంట్ని లాడ్జ్ చేయవచ్చు. ఇది ఇదంతా కాకుండా మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీస్ ఉంటుంది, లక్డీకాపూల్ బస్ స్టాప్లోనే ఉంటుంది. యూ కెన్ వాక్ ఇన్ అండ్ గివ్ ఏ కంప్లైంట్, ధైర్యంగా వచ్చి అక్కడ మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ హైలీ కాన్ఫిడెన్షియల్, ఎక్కడ కూడా మేము బయటకు చెప్పమండి. చాలా కంప్లైంట్స్ వస్తాయి మనకి, రోజు మెయిల్స్ ద్వారా ఎక్కువగా వస్తాయి, వాట్సాప్లో కంప్లైంట్స్
0: వస్తాయి,
1: అన్ని కూడా హైలీ కాన్ఫిడెన్షియల్, ఎవరికి మనం ఎక్కడ బయట చెప్పము, పలానా అమ్మాయి పలానా కాలేజ్ అని ఎక్కడ, అసలు వి విల్ నెవర్ డిస్క్లోజ్ ఎనీ ఐడెంటిటీ ఆఫ్ ది గర్ల్ ఆర్ ద ఉమెన్.
0: వాట్సాప్ నంబర్ ఒకసారి తెలియజేస్తారా?
1: మాకు వాట్సాప్ ద్వారా చాలా కంప్లైంట్స్ వస్తాయండి. వాట్సాప్ నంబర్ 8712656856. ఇంకొక నంబర్ ఉందండి 8712656858. ఈ రెండు నంబర్లలో మీరు వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు, ఉమెన్ సేఫ్టీ వింగ్ మెయిల్ ఐడి జీమెయిల్ ఉంది దానికి పంపించవచ్చు. ఉమెన్ సేఫ్టీ వింగ్ జీమెయిల్ ఐడి అండి, ఉమెన్ సేఫ్టీ వింగ్ @gmail.com.
0: శ్రోతల సౌలభ్యం కోసం ఫోన్ నంబర్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 8712656856. మరొక నంబరు 8712656858. ఈ రెండు నంబర్లకి వాట్సాప్ చేసి మీ సమస్యను గనక ఉమెన్ సేఫ్టీ వింగ్కి తెలియజేసినట్లయితే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయి, మీరు ఎదుర్కొంటున్న సమస్యని వెంటనే పరిష్కరించే విధంగా యంత్రాంగం కదులుతుంది. ఇంతేకాకుండా ఉమెన్ సేఫ్టీ వింగ్ @gmail.com అనే ఒక ఈమెయిల్ కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు. సీతారెడ్డి గారు, కంప్లైంట్ మీరు అన్నట్టుగా వాట్సాప్ ద్వారాను లేదంటే ఈమెయిల్ ద్వారాను, ఇలా కాకుండా వ్యక్తిగతంగా వచ్చి కూడా కంప్లైంట్

0: అవకాశం ఉందా?
1: ఉందండి, వ్యక్తిగతంగా వాళ్ళు వచ్చి మనకి డైరెక్ట్ గా కలిసి వాళ్ళ ఫిర్యాదుని ఇవ్వచ్చు. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ హెడ్ ఆఫీస్ లక్డిగాపూల్ మెట్రో బస్ స్టేషన్ లోనే ఉంది. లేదా అదేవిధంగా రాష్ట్రం అంతటా మనకు 81 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అంటే ప్రతి డిస్టిక్ లో ప్రతి యూనిట్ లో కూడా మనకు షీ టీమ్స్ ఉన్నాయి. సో ఎవరు ఎక్కడున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు మీ ప్రదేశాల్లో మీరుండే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ మీ మండల్ హెడ్ క్వార్టర్స్ మీ పోలీస్ స్టేషన్స్ ఎక్కడున్నా షీ టీమ్స్ ఉంటాయండి. ఆ షీ టీమ్స్ కి డైరెక్ట్ గా వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు.
0: సీతారెడ్డి గారు, మనం గమనిస్తుంటాము ఇంతకుముందు మనం అనుకున్నట్టు కాలేజీలలో కానీ ఎక్కువగా జనం గుమ్మిగూడి ఉండే స్థలాల్లో ఉండే ఈ ఇబ్బందిని ఇబ్బంది పడే వాళ్లే కంప్లైంట్ ఇవ్వడానికి సాహసించకపోవచ్చు. కుటుంబ నేపథ్యం కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ నేపథ్యం కావచ్చు, రోజు చేసుకోవాల్సిన ఉద్యోగం ఉంది, ఇక్కడే కలిసి ఉండాల్సి వస్తుంది, వీళ్ళనంటే మళ్ళీ రేపటి నాడు మాకు ఏమవుతుందో, మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారు, సమాజంలో మమ్మల్ని చులకనగా చూస్తారో ఏమని ఈ భావనతోని ఒక బాధ్యత గల పౌరుడిగా ఎవరైనా ఈ సమస్యను గుర్తించి షీ టీమ్స్కి తెలియజేయచ్చు అంటారా?
1: ఖచ్చితంగా అండి. ఎవరైతే విక్టిమ్, అదే బాధితురాలు ఉంటుందో తనే ఇవ్వాలని ఏం లేదు. పక్కనున్న వాళ్ళు, ఆ ఇబ్బందిని తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే ఇంతే కాకుండా మా షీ టీమ్స్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి కెమెరాస్ ఉంటాయి. సో ఆ కెమెరా ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు కూడా సోమోటోగా డైరెక్ట్గా వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే ఈవ్ టీజింగ్ చేస్తున్నారో వాళ్ళని వీళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్తారు ఆఫీస్కి. తీసుకొని వెళ్ళి లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. సో సియోమోటోగా కూడా మా షీ టీమ్స్ పనిచేస్తాయండి.
0: మరొక విషయం అండి, ఒకవేళ యువతలు అంటే ఆ పిల్లలు కూడా మగ పిల్లలు కానీ ఎవరైతే సతాయిస్తున్నారో కాలేజీలో ఉండే అంటే పూర్తి పరిపక్వత రాని వయసులో బిహేవ్ చేస్తున్నప్పుడు మైనర్స్గా ఉండే వాళ్ళైతే వాళ్ళ పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?
1: మంచి ప్రశ్న అడిగారు. ఈ కాలంలో చాలా ఈవ్ టీజింగ్ కేసెస్ ఇవన్నీ కూడా మనకి మైనర్స్, అంటే బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, 16-17 ఇయర్స్ పిల్లలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాలలో ఇఫ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ మిస్టేక్, ఒక చిన్న ఈవ్ టీజింగ్ ఫస్ట్ మిస్టేక్ అనుకోండి, అలాంటప్పుడు మనం తల్లిదండ్రులను పిలిచి షీ టీమ్స్లో ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళు ఆ అబ్బాయి తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ సమక్షంలోనే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినప్పుడు లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేసుకుంటాం.
0: అదే మొక్కై వంగనిది మానవ వంగన అన్నట్టుగా తొలినాళ్ళల్లో కనుక మైనర్స్ అయితే ఒకసారి వాళ్ళని పిలిచి పెద్దరికంగా మందలించి వారికి కావాల్సిన లీగల్ యాక్షన్ ఎలా ఉంటుంది అని, ఆ తప్పు ఏంటి, దానికి ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి అని చెప్పి సరిచేసే ప్రయత్నం చేస్తారు.
1: అవునండి.
0: తర్వాత కూడా అదే తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
1: మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు రిపీట్ అఫెండర్ కింద మనం మళ్ళీ యాక్షన్ ఇనిషియేట్ చేసుకుంటాము. వాళ్ళ మీద షీట్ కూడా ఈ మధ్య ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మైనర్స్ అని మనము వదిలేసే ప్రసక్తి ఉండదు అన్నట్లు.
0: ప్రస్తుతం ఉండే సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత పెడత్రోభను బట్టి విపరీతమైన ధోరణికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయడం కానీ, దానివల్ల బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటి పరిస్థితులను గమనిస్తుంటాం. అలాంటి వారి పట్ల ఏ రకమైన చర్య తీసుకుంటున్నారు షీ టీమ్ ద్వారా?
1: షీ టీమ్స్ లో మనకి చాలా కంప్లైంట్స్ వస్తాయి. అయితే ఇది మీరు అడిగినట్లుగా సెల్ ఫోన్లో నాకు పరిచయం అయ్యారు, తర్వాత నన్ను బాగా బూతు మాటలు నన్ను తిడుతున్నారు, అసభ్య పదజాలం వాడుతూ మెసేజెస్ పెడుతున్నారు అని ఇట్లాంటి కంప్లైంట్స్ మనకు బాగా వస్తాయి. మనం ఏదైతే లీగల్ యాక్షన్ అని మనం అనుకుంటున్నామో సేమ్ లీగల్ యాక్షన్ ఇందులో కూడా ఇనిషియేట్ చేస్తాము. కొన్ని సందర్భాలలో ఫొటోస్ మార్ఫింగ్ ఇవి జరుగుతున్నాయండి. అయితే మనకి ఉమెన్ సేఫ్టీ వింగ్ మహిళా భద్రతా విభాగంలో మనకి ఇంకొకటి షీ టీమ్సే కాకుండా సైబర్ మాడ్యూల్ అని ఒకటి ఉంది. వాళ్ళకి అప్పుడు మనం వాళ్ళ సహాయం తీసుకుని ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది.
0: డిఎస్పీ సీతారెడ్డి గారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ షీ టీమ్స్, మహిళా రక్షణ పట్ల తీసుకున్న చర్యలన్నీ కూడా, ఈ కార్యక్రమాల పట్ల, వీటి పనితనం పట్ల, ఎలా వీటి వల్ల లబ్ధి పొందాలన్న విషయాన్ని ప్రజల్లోకి చేరివేసే విధంగా ఏ రకమైన అవగాహన కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు?
1: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని షీ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది, అవగాహన కార్యక్రమాలు స్కూల్స్లో, కాలేజెస్లో, తర్వాత రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఉంటాయి కదా గేటెడ్ కమ్యూనిటీస్లో, అదేవిధంగా స్త్రీలు పురుషులు ఎక్కువ పనిచేస్తున్న కంపెనీస్ ఇట్లాంటి అన్ని చోట్ల వెళ్తారండి. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అన్ని చోట్ల కూడా మన వాళ్ళు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎక్కడ రోజు మనకి మినిమం 50-60 అవగాహన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి. సో వి ఆర్గనైజ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది గర్ల్స్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో కాకపోతే ఏంటంటే అమ్మాయిలు, తర్వాత స్త్రీలు మాట్లాడాలి, మీరు బయటకు వచ్చి చెప్పనంత వరకు మీ సమస్యని పరిష్కరించే రీతిలో ఉండదు. మనం ఎంత ఫోర్స్ అయినా

0: పెట్టొచ్చు, ఎంత పోలీసునైనా పెట్టొచ్చు, కానీ అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ నిశ్శబ్దంగా బాధపడే బదులు మాట్లాడి వాళ్ళ ఫిర్యాదుని చెప్పినట్లయితే మనం పరిష్కరించగలుగుతాము. అండ్ నేను ఇంకోటి చెప్తాను ఏంటంటే, ఎక్కడున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్లేస్లోనో ఎక్కడున్నా సరే నాకు వాట్సాప్ నంబర్ గుర్తులేదు, మొబైల్ నంబర్ గుర్తులేదు అని ఇబ్బంది పడకుండా మీరు 100 or 112 డైల్ చేసినట్లయితే మన పోలీస్ వాళ్ళు వితిన్ 10 to 15 minutes వస్తారండి. ఎటువంటి సందర్భాలలోనైనా స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో ఇన్ఫర్మేషన్ అనేది హైలీ కాన్ఫిడెన్షియల్, బయటకు చెప్పమండి. సో మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, స్పీక్అవుట్, డు నాట్ సఫర్ ఇన్ సైలెన్స్. సో మీ అందరికీ మా షీ టీమ్స్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీరు మాట్లాడండి, మీకు వచ్చిన సమస్యని దయచేసి చెప్పండి, ఇతరులతో షేర్ చేసుకోండి, లేదంటే మన షీ టీమ్స్ తో షేర్ చేసుకోండి. డు నాట్ సఫర్ ఇన్ సైలెన్స్.
1: పెద్దలు ఒక మాట అంటారు, అడగంది అమ్మైనా అందం పెట్టదని. సమస్యను మనం చెప్పకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ప్రజా చైతన్యము, ప్రజలే భాగస్వాములైపోయి ఇలాంటి విషయాల పట్ల అవగతమై నిర్మూలించే బాధ్యత ప్రజలపైన కూడా ఉందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు సీతారెడ్డి గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు ఇది మన చట్టం శీర్షికలో షీ టీమ్స్ కార్యకలాపాల గురించి డిఎస్పి సీతారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంగసారి.

FM Rainbow 101.9. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్, 6:13 లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? వెల్, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మిడ్ వీక్ ఎందుకో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. మేబీ మంత్ ఎండ్ దగ్గరకు వస్తున్నాను, శాలరీ కూడా తొందరగా క్రెడిట్ అవుతుందన్న ఆనందమో ఏదో తెలియదు, కానీ ఒక రకమైన ప్లెజెంట్ వాతావరణం అయితే ఉంది. అటు హడావిడి లేదు, అలా అని పనులు లేవని కూడా కాదు. బట్ యా, సమ్హౌ దిస్ ఫీల్స్ గుడ్. మీకు కూడా అలానే ఉండుంటుంది కదా? మేబీ యూ హ్యావ్ టు ఆల్సో డిఫైన్ అసలు ఎలా ఉంది మీ చుట్టూ వాతావరణం అనేది. వర్షము వాన ఎండ ఇది కాదు, మన మైండ్లో ఎలాంటి వాతావరణం ఉంది అనేసి. బికాస్ టైం టు టైం ఇలా తెలుసుకుంటూ ఉంటే మనకు కూడా ఎలా ఉండాలి ఆర్ దేనివల్ల ట్రిగర్ అవుతున్నామో అన్న విషయాలు తెలుసుకొని వాటికి దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా కూడా మనమే డిసైడ్ అయిపోవచ్చు. సో మన మూడ్ స్పాయిల్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయకూడదు బేసికలీ. వెల్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 6:00 టు 3:00 లో టైం. దిస్ ఈజ్ యువర్ జాబ్ నందిని.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
5: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
3: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
3: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
6: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

వెల్, మనకి ఇండియాలో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, చాలా డిషెస్ ఉన్నాయి తినటానికి, అండ్ చాలా రకరకాల బట్టలు ఉన్నాయి వేసుకోవడానికి. కల్చరల్లీ వీఆర్ వెరీ వెరీ రిచ్ అండ్ కలర్ఫుల్ కదా. ఎంత చిన్న ఒకేషన్ అయినా మనము సెలబ్రేట్ చేసుకోవడానికి అస్సలు వెనక్కిపోము. ఇంటిని డెకరేట్ చేయడము, స్పెషల్గా వండుకొని అన్ని వంటకాలని టేస్ట్ చేయడము, వి విల్ నెవర్ లీవ్ అ ఛాన్స్ అట్ ఆల్. మరి ఓనం లాంటి ఫెస్టివల్ అయితే అసలు డౌటే లేదు. ఈరోజు ఓనం సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఐ విష్ దెమ్ అ వెరీ హ్యాపీ ఓనం. ఫ్లవర్ రంగోలీ కార్పెట్ లాగా పువ్వులతో ఇంటి ముందు అలంకరించే ఫెస్టివలే ఓనం ఫెస్టివల్. దీనిని పోకలం అని పిలుస్తారన్నమాట ఈ ఫ్లవర్ కార్పెట్ని. అయితే ఈ కార్పెట్ చూసినట్టయితే రౌండ్ రౌండ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్తోని ఫ్లవర్స్ని అరేంజ్ చేసినట్టు ఉంటుంది. మరి ఈ కార్పెట్ ఒక్క రోజులో వేసిందా అంటే కాదు, ఇది వేయటానికి 10 రోజులు పడుతుంది. అదేంటి 10 రోజులు పడుతుందా అంటే, అవును, ఈ ఫెస్టివల్ ట్రెడిషన్ రిచువల్ అలాంటిదన్నమాట. ఈ ఇయర్ ఆగస్ట్ 17 నుంచి ఈ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఈరోజు అంటే ఆగస్ట్ 26న ఈ సెలబ్రేషన్స్ ఎండ్ అయ్యాయి. సో 10 డేస్ లాంగ్ ఫెస్టివల్ కాబట్టి డే 1 నుంచి ఒక్కొక్క కాన్సెంట్రిక్ సర్కిల్ని ఫ్లవర్స్తో అరేంజ్ చేస్తూ అలా మెల్లిమెల్లిగా 10th డే వరకు అదొక కార్పెట్ లాగా రెడీ అవుతుంది. అయితే రాజు అయిన మహాబలిని వెల్కమ్ చేయడానికి కూడా ఈ ఫ్లవర్ కార్పెట్ సింబాలిక్గా చూస్తారన్నమాట ఓనం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కేరళలో. సో ఇంత మంచి ట్రెడిషన్, ఇంత కలర్ఫుల్ ఫెస్టివల్ అనేది ఓనం. ఒక రాజుని వెల్కమ్ చేయడానికి ముగ్గులు వేయటము, అది అక్కడున్న ప్రజలందరూ వేయటము, అది రాను రాను ట్రెడిషన్గా మారి ఒక ఫెస్టివల్గా అవ్వడము. హౌ బ్యూటిఫుల్ ది కల్చర్ ఈజ్, రైట్? సో ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోవటానికి కూడా ఇదొక మంచి అకేషన్ అన్నమాట. అయితే ఈ కొత్త బట్టలని ఉన్నకోడి అని పిలుస్తారు. ఆడవాళ్ళు చాలా ఓజీ అయిన క్రీమ్ కలర్ శారీ విత్ రిచ్ గోల్డ్ బార్డర్ ఉన్న శారీని, దాన్నే కసావు శారీ అని అంటారనమాట. ఆ శారీలో ఆడవాళ్ళు రెడీ అయితే మగవాళ్ళు చాలా ట్రెడిషనల్ అయిన కేరళ గార్మెంట్ ఒకటి ముండు అని ఉంటుంది, అది వేసుకొని ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈ అకేషన్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు లెట్స్ హియర్ అనదర్ సాంగ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: వెల్ 6:23 స్టూడియో క్లాక్లో టైం, అండ్ మనం ఓనం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ ఒకేషన్కి వలం కలి, రూలి కలి అండ్ కైకొట్టి కాళి అనే ఈవెంట్స్ జరుగుతాయి. ఇవి చాలా ఒథెంటిక్ అండ్ ట్రెడిషనల్ కేరళ ఈవెంట్స్ విచ్ హ్యాపెన్ ఆన్ ఓనం అన్నమాట. వల్లం కళి అంటే స్నేక్ బోట్ రేస్. ఇది రేపు పేపర్లో చూస్తే హైలైట్లో డెఫినెట్గా ఉంటుంది. ఇట్స్ అన్ అమేజింగ్ బోట్ రేస్ టు వాచ్ అనమాట. చాలా లెందీ బోట్స్లో చాలామంది కూర్చొని కేరళ బ్యాక్ వాటర్స్లో రేస్ అనేది చేస్తారు. అన్ని బోట్స్ ఒకదానికి ఒకటి ప్యారలల్గా అలా వెళ్తూ కోఆర్డినేటెడ్గా అందరూ రో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ రేస్ టు వాచ్. దీంట్లో వాళ్ళు అలా బోట్ సాంగ్స్ ఆడుకుంటూ వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి పులికలి. ఇది టైగర్ డాన్స్. ఈ డాన్స్లో అందరు డాన్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కొంతమంది టైగర్స్గా, కొంతమంది వేటగాళ్ళలాగా బాడీని అంతా పెయింట్ చేసుకొని వీధుల్లో ఆడుతూ పాడుతూ ట్రెడిషనల్ ఓనం రిలేటెడ్ సాంగ్స్ పాడుకుంటూ అలా వీధుల్లో తిరుగుతూ ఉంటారు. అండ్ ఇది చూడటానికి వేలాది సంఖ్యలో జనాలు కూడా గ్యాదర్ అవుతూ ఉంటారు. ఇట్స్ అ వెరీ నైస్ పబ్లిక్ అట్రాక్టింగ్ ఈవెంట్ విచ్ హ్యాపెన్స్ ఫర్ ఓనం. నెక్స్ట్ వచ్చేసి కొయి కొట్టి కాళి అంటే తిరువతిర డాన్స్ అన్నమాట. ఈ డాన్స్లో కసావు సారీ కట్టుకున్న అమ్మాయిలు అందరూ, ఆడవాళ్ళందరూ ఓనం కోసము ఫ్లవర్ కార్పెట్ ఏదైతే వేశారో దాని చుట్టూ అలా తిరుక్కుంటూ పాటలు పాడుతూ స్లోగా డాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా మన ట్రెడిషనల్ ఓనం డాన్స్. ఇంటికి బంధువులు రావటము, పిల్లల హడావిడి, ఇదంతా పండగ వాతావరణాన్ని కలిగిస్తుంది అండ్ అది ఎన్హాన్స్ కూడా చేస్తుంది. మరి దీనికి ఇంకొక అడిషనే మన ఓనం సద్య. అదేంటో దాని విశేషాలు మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: నేను మెడ ముట్టుకుంటే తడగొట్టినట్టే.

0: హైదరాబాద్, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

6:37 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో మనము ఓనం సదియా గురించి ఆన్ ది ఒకేజన్ ఆఫ్ ఓనం మాట్లాడుకుంటున్నాము. సో ఓనం సదియా అనేది ట్రెడిషనల్ ఓనం ఫెస్టివ్ ఫుడ్ అన్నమాట. దీంట్లో ఇది ఎలా అంటే ఒక గ్రాండ్ వెజిటేరియన్ ఫీస్ట్. ఈ సదియాలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 డిషెస్ ఉంటాయి. ఈ డిషెస్ అన్నిటిని అన్ని డిషెస్ ఒక అరిటాకులో వడ్డించి ఆ తర్వాత అతిథులకి పెడతారన్నమాట. సో ఈ సదియాలో మెయిన్ కోర్స్ నుంచి డెజర్ట్ వరకు ప్రతి చిన్న ఎలిమెంట్ అనేది ఇంక్లూడెడ్గా ఉంటుంది. ఇంత ట్రెడిషనల్ ఫుడ్ అండ్ దట్ టు వెజిటేరియన్ ఆన్ అ బనానా లీఫ్, ఇట్ సౌండ్స్ ఆల్రెడీ డెలీషియస్ కదా. సో ఈ సదియాని ఎంజాయ్ చేయాలి అని అంటే మనము కేరళకే వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ నియరెస్ట్ రెస్టారెంట్

రెస్టారెంట్స్లో కెఫేస్లో కూడా ఈ సద్యా అనేది ఓనం టైంలో మెయిన్ మెన్యూ ఐటమ్గా యాడ్ చేస్తూ ఉంటారు. సో నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ట్రై చేయాలి అనుకుంటున్న వాళ్ళు, డెఫినెట్లీ యూ హ్యావ్ టు చెక్ సచ్ ఆప్షన్స్. వెల్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.96 39 స్టూడియో క్లాక్ టైమ్. స్టే ట్యూన్డ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి, రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా
1: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

6:44 టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ఏడ్ ఫెస్టివల్ అయినా ఏదున్నా దాని ట్రెడిషన్స్ని తెలుసుకోవడము, దాని హిస్టరీని తెలుసుకోవడము కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఫెస్టివల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తాము, కొత్త బట్టలు వేసుకుంటాము, కానీ ఒక ఫెస్టివల్ అసలు ఎగ్జిస్టెన్స్లో ఎందుకు వచ్చింది అని అలా తెలుసుకుంటూ పోతే మన జీవితకాలం సరిపోతుంది. ఇండియాలో ఉన్న అన్ని ఫెస్టివల్స్, అన్ని ట్రెడిషన్స్ గురించి చదవాలంటే, కానీ ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ. మేబీ ఒక కమ్యూనిటీ ఫామ్ చేసుకొని లేదా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్త ట్రెడిషన్, కొత్త ఫెస్టివల్ గురించి తెలుసుకున్నట్టయితే వాటిని డిస్కస్ చేసుకుంటూ అలా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనము స్పెండ్ చేసిన టైం చెరిషబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గాసిప్లో వేస్ట్ చేయకుండా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. అండ్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ లైక్ మీ, కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ స్పెసిఫిక్ ఫెస్టివల్స్ని అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయటము, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్, ఓనం ఎక్స్క్లూజివ్గా కేరళలో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కమింగ్ టు గణేష్ చతుర్థి, ముంబై. అదే దసరా నవరాత్రులు అంటే కోల్కతా కాళీమాత అన్ని చూడటము. ఇలా ఒక్కొక్క ఫెస్టివల్ని ఒక్కొక్క స్టేట్లో, హోలీ అనగానే మథుర బృందావన్, ఏ ఫెస్టివల్ పేరు తీసుకున్నా మనకి ఒక స్టేట్ హైలైట్ అవుతుంది. అలా మీకు కుదిరినట్టయితే, లేదంటే కుదిరించుకొని మరీ ఇలా ఫెస్టివల్స్ని ఆ పర్టికులర్ స్టేట్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ విల్ బి సంథింగ్ యూ విల్ హోల్డ్ ఫర్ ద లైఫ్ టైం. సో ఎస్, డూ కీప్ లర్నింగ్ అబౌట్ ఫెస్టివల్స్ అండ్ డిఫరెంట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా, బికాస్ వై నాట్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 6:47 స్టూడియో క్లాక్లో టైం, స్టే ట్యూన్డ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

6:54 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ దట్ వాజ్ అబౌట్ ఓనం. అండ్ మీరు కూడా మీ ఏరియాలో మీ ఫేవరెట్ ఫెస్టివల్స్ ఏంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఏరియాలో అన్న విషయం గురించి మనం ఈరోజు హెలో రెయిన్బోలో మాట్లాడేసుకుందాము. సో స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9 741 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో ఇష్టమైన పండుగ గురించి మాట్లాడుకుందాం అన్నాను కాబట్టి ఈ రోజు మన ఫస్ట్ కాలర్ తో మాట్లాడేద్దాము. హలో.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి ప్రభాకర్ రావు గారు. బాగున్నారా?
1: బాగున్నారా?
0: బాగున్నాను. మీరు బాగున్నారు కదా?
1: నేను కూడా బాగానే ఉన్నాను. అయితే ఫెస్టివల్స్ అంటే ఫస్ట్ మన వినాయకుడిని పూజించాలి. ఎక్కడ ఆయన గణపతి మహాశయుడు దేనికైనా ముందుగా పూజించేది ఆయన్నే. దాని తర్వాత దసరా. దసరా అనేది సరదా పండుగ అనమాట. దసరా సరదా.
0: ఓకే.
1: సరదాగా నేర్చు ఉంటుంది అనమాట పండుగ. దాని తర్వాత మూడు రోజు పండుగ, ముచ్చటైన పండుగ మన సంక్రాంతి పండుగ. మూడు రోజుల పండుగ, ముచ్చటైన పండుగ సంక్రాంతి పండుగ.
0: ఓకే.
1: ఈ మూడు రోజులు కూడా చాలా దీనిగా ఉంటారు అనమాట జనాలు అందరు కూడా. అప్పటి వరకు పాపం ఎందుకంటే మనకి వరి ధాన్యాలు అన్ని వస్తుంటాయి రైతుల దగ్గర నుంచి, అన్ని అందరూ హ్యాపీగా ఉంటారు అనమాట ఆ రోజు మాత్రం. ఆ మూడు రోజులు దాంట్లో ఫస్ట్ పండుగ భోగి. భోగి అనేది అంత కుర్రాళ్ళకి ఎంజాయ్ గా ఉంటుంది అనమాట ఆ రోజు, అంటే భోగి మంటలు వేసుకుంటూ ఉంటే. నెక్స్ట్ సంక్రాంతి. ఆ సంక్రాంతి ఏమిటంటే పర్టికులర్ గా పెద్దవాళ్ళకి దానాలు చేస్తారు, చనిపోయిన వాళ్ళకి దానాలు ఇచ్చుకుంటారు అనమాట. ఆ రోజు పిండి వంటలు అన్ని ఆరగిస్తారు. దాని తర్వాత కనుమ పండుగ, మూడో రోజు కనుమ. అది నాన్ వెజ్ తినే వాళ్ళకి పండుగ అది.
0: సో పెద్దవాళ్ళందరూ ఇందులో బిజీ ఉంటే పిల్లలు కైట్స్ ఎగరేసుకుంటూ ఉంటారు.
1: కైట్స్, తర్వాత కొత్త బట్టలు కుట్టించుకుంటారు. ఆ రోజు కొత్త బట్టలు కుట్టించుకొని మా చిన్నప్పుడు అయితే ఆ రోజే కిళ్ళి తినే, కిళ్ళి అంటే పాన్ తెలుసు కదా, స్వీట్ పాన్ తినేవాళ్ళని. ఆ స్వీట్ పాన్ మాకు ఆ ఉమ్మడం చేత కాదు కాదు, నేను మింగేసేవాడిని. లేకపోతే ఉమ్మాలంటే బయట వైట్ బట్టలు ఉండే, వైట్ బట్టల మీద వేసుకొని మరకలు అయిపోతుండేవి. అదొక సంక్రాంతికి నిదర్శనంగా మాకు గుర్తు అనమాట అది. అది దట్ ఈస్ ఓలేటి ప్రభాకర్ రావు, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అలా చిన్నగా మొత్తం ఇండియన్ ఫెస్టివల్స్, అట్లీస్ట్ మెయిన్ ఫెస్టివల్స్ గురించి మనము మాట్లాడుకున్నాము ఇందాక కాలర్తో. సో మీకు కూడా

ఫెస్టివల్స్ అంటే ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏ ఫెస్టివల్ అంటే ఇష్టము నాకు షేర్ చేసుకోవడానికి మీరు డయల్ చేసిన నంబర్ 0402323003 0402323484812104029704715 స్టేట్ ఇండియా ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9. సో మన నెక్స్ట్ కాల్తో మాట్లాడేద్దాము. హలో.
1: హలో,
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నమస్తే మేడం, నాకు నాగయ్య నాయుడు, విజయనగర్ కాలనీ, హైదరాబాద్.
0: ఓకే.
1: మాది సత్తలో నెల్లూరు మేడం, నెల్లూరు జిల్లా. ప్రతి సంవత్సరం సంక్రాంతి మాత్రం మాకు అక్కడ మాది కావలి దగ్గర తుమ్మల పండ సముద్రం దగ్గరే అక్కడ పంటలు ఉన్నాయి. మా అక్కడ మా బాబా గారు ఊరు మున్సిపల్ అనమాట, అక్కడ చిన్న పల్లెటూరు అనమాట. అక్కడ వరి బియ్యం అన్ని అక్కడ వేసి పైన దాన్ని గెలుస్తుంటారు కదా, బియ్యం చేస్తుంటారు. అప్పుడు మేము అంతా సరదాగా వెళ్ళేవాళ్ళం. మొత్తం సముద్రం కూడా సంక్రాంతి సరదాగా ఉండదు, అందరూ గెలుస్తారు. సముద్రం గెలి స్నానాలు చేసి వచ్చి భోగి మంటలు వేసుకుని తెల్లారుజామునే అందరు ఊరంతా అందరికి అందరు లేచిపోయేవారు. ఎవరు గొడవలు ఉండేవారు, సరదాగా ఉండేది అక్కడ.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, పల్లెటూరులలో ఊళ్ళలో ఇంకా ఫెస్టివల్స్ చాలా అథెంటిక్గా అవుతాయి. అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ జనాలు, అక్కడ పద్ధతులు ఎంత బాగుంటాయంటే సిటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఇక్కడ ఎంత హంగామా ఉన్నా అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్, అక్కడ వాతావరణం, పండగ వాతావరణమే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్, ఫెస్టివల్స్ ఆర్ సంథింగ్ విచ్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్. గొడవలున్నా ఏదున్నా అన్నీ మర్చిపోయి పండగలప్పుడే అందరూ ఒక దగ్గరకు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్ యాడ్స్ లైక్ అ జెల్లింగ్ ఎలిమెంట్. సో ఏదున్నా సర్లే పోయి కోపంలో అన్నా ఇప్పుడు ఏంటి అని మాటలు కలిసిపోతాయి అన్నమాట. వెల్ యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
4: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
5: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
6: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
4: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
5: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
4: పండుగ పూట ప్రదేశాన ఇతను ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
5: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.

0: మన కాల లైన్లో ఉన్నారు. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
0: చెప్పండి నరసింహారెడ్డి గారు.
1: బాగుందా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నా మేడం, సంతోషంగా ఉంది. నాకు పండుగలు అంటే మేడం, ముఖ్యంగా ఇప్పుడు ఎల్లుండి వచ్చే పండుగ మేడం, రక్షాబంధన్.
0: ఓకే.
1: ఆ పండుగలో ఏంటంటే మేడం, మీకు ఏ సౌండ్ పొల్యూషన్ గానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ఏది ఉండకుండా మంచి వాతావరణం జరుగుతుంది మేడం. ఆ పండుగ అంటే నాకు చాలా ఎందుకు ఇష్టం అంటే, ఇప్పుడు చెల్లెళ్ళు వస్తారు, అమ్మాయి కూతుర్లు వస్తారు, సంతోషంగా ఒకరికొకరు ఏదైనా మాట ఇచ్చుకుంటాం మేడం, నేను రేపటి నుంచి ఈ తప్పు పని చేయను,

0: అనేసి ఒక మనం రెవల్యూషన్ తీసుకుంటాం కొద్దిగా.
1: ఓకే,
0: అన్నయ్య గాని, చెల్లెలు గాని, అక్క గాని, తమ్ముడు గాని. ఈ ముఖ్యంగా ఈ పండుగల ఇదే విశేషం ఏంటంటే మేడం, ఈ పొల్యూషన్. ఇప్పుడు వేరే పండుగ అంటే వాళ్ళ పండుగలను విమర్శించడం లేదు, కానీ నాకు మాత్రం ఈ పండుగ అంటే మంచి వాతావరణం జరుగుతుంది కాబట్టి మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం మేడం మేమైతే.
1: ఓకే అండి,
0: థ్యాంక్ యూ మేడం,
1: థ్యాంక్ యూ సో మచ్.
2: హైదరాబాద్, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
3: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
5: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
3: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
3: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
6: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: ఓకే, సో మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసిద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నమస్తే.
0: నమస్కారం, బాగున్నారా?
1: బాగున్నానండి. బంగాపత్కర్ మాట్లాడుతున్నారు. మీరు బాగున్నారా?
0: బాగున్నాను, బాగున్నాను.
1: బాగుండాలి, అందరూ బాగుండాలి.
0: థ్యాంక్
1: ఏదన్నా ఒక పండగ, ప్రతి పండగ ఒక అంతరార్థం ఉంటదండి, ఒక నీతి ఉంటది,
0: యూ.
1: ఒక విశిష్టత ఉంటది. అది మనం అందరూ ముఖ్యంగా కలిసి చేసుకునేది పెద్ద పండగ అండి.
0: అవును,
1: ఈ బిజీ లైఫ్ లో అందరు కలవడమే ఒక పెద్ద పండగ అయిపోయింది కదా.
0: కరెక్ట్,
1: అది మెయిన్ పండగ. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు అలవాటు చేసినట్టు సంక్రాంతి, దసరా, వినాయక చవితి అన్ని పండగలు చక్కగా జరుపుకుంటాం, ఆనందంగా జరుపుకుంటాం. ఇప్పుడు ముఖ్యంగా మనకు వచ్చేది రాఖీ పండుగ.
0: అవును,
1: రక్షాబంధన్. అందరికీ రక్షాబంధన్, రాఖీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో ఎవరింటికి వెళ్ళడానికి ఎవరికి తీరిక ఉండట్లేదు.
0: ఉండట్లేదు,
1: ఫోన్ లో మాట్లాడుకోవడం, వాట్సాప్ లో పంపించేసుకోవడం, ఆఖరికి ప్రతి పండుగ కొంచెం అలాగే జరుగుతుంది. అందరూ అని కాదు, వీళ్ళ చాలా వరకు. ఈ పండగ ఏంటంటే కంపల్సరీ మనం రాఖీ కట్టడానికి మనం అన్న వెళ్తాం, అన్నయ్యలు తమ్ముళ్ళు వస్తారు కదా. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి మించింది ఏదీ లేదు కదా. అది కాబట్టి కొన్ని పండగలన్నా కలిసి జరుపుకోవాలండి, అదే మెయిన్. అదే సంతోషాన్ని ఇస్తుంది, అందరు కలవస్తేనే అది మనకి ఒక పెద్ద పండగ
0: అన్నమాట.
1: నా ఉద్దేశం అది. కాబట్టి ఇలాంటివి కంటిన్యూ చేసుకోవాలి, అందరూ బాగుండాలి. అందరికి మరోసారి రక్షాబంధన్, రాఖీ శుభాకాంక్షలు అండి.
0: మీకు కూడా అండి, థ్యాంక్ యూ సో
1: థ్యాంక్
0: మచ్.
1: యూ.
0: సో ఎస్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని అనుకుంటూ ముందుకెళ్తే అంతా బాగానే ఉంటుంది. మేబీ ఇట్స్ జస్ట్ అ థాట్, రియాలిటీ అది కాకపోవచ్చు, బట్ ఎందుకు, ఆ ఆలోచన బాగుంది కదా, ఉండనిచ్చేద్దాం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 7:58 7:42 అవుతుంది. 8 o'clock న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి
1: వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నాయకులపై వస్తున్న అవినీతి అవకతవకల ఆరోపణలపై ఆ పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. సొంత నాయకులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపే బదులు వారి గొంతులను నొక్కాలని ప్రయత్నిస్తోందని అన్నారు. మానవత, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండాలో సుమారు 13 ఎకరాల్లో నిర్మించే గురుకుల పాఠశాలకు ఆయన ఈరోజు భూమి పూజ చేశారు. ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి అనసూయ సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో డిసెంబర్లో నిర్వహించే ఖేలో ఇండియా యువజన క్రీడలకు కేంద్ర ప్రభుత్వం 22 కోట్ల రూపాయలను విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితాల సవరణల ప్రత్యేక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రకటిస్తారు. ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యానవన, బీటెక్, ఆహార సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి రేపటి నుంచి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు అల్దాస్ జానే తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

83 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో మనం వచ్చేసాము తెలంగాణ సెగ్మెంట్. సో తెలంగాణలో ఈరోజు అన్నా చెల్లెల గురించి మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్నా.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట ప్రదేశాన ఇతను ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

వెల్కమ్ బ్యాక్. 8:17 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, అన్నా చెల్లెలు అనగానే మనకి ఒక తెలియని స్మైల్ వస్తుంది, గుండెలో కూడా ఒక ప్రశాంతత వస్తుంది. ఏవైనా అయితే మా అన్నయ్యకి చెప్తాను అని ఒక చెల్లి ఎంత ధైర్యంగా ఎదుటి వాళ్ళని బెదిరిస్తుందో తనకే తెలుసు. అండ్ ఆ బెదిరింపులో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఏమన్నా నన్ను అన్నావనుకో, మా అక్కని చెప్పి మరి నిన్ను కొట్టిస్తాను అని తమ్ముడు అక్క గురించి చెప్తే కూడా కొంచెం క్యూట్గా కొంచెము అమ్మో వీడికి వాళ్ళ అక్క అంటారా సపోర్ట్ అని కూడా అనిపిస్తుంది కదా. ఈ రిలేషన్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది. అప్పుడే కొట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే కలిసిపోతారు. ఏది ఎలా ఉంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అసలు ప్రిడిక్టే చేయలేము. అన్నకి చెల్లి ఎంత ప్రేమనో అక్కకి తమ్ముడు కూడా అంతే, కానీ బయటకు అది అస్సలు చూపించలేరు. అన్నయ్యకి తమ్ముడు మీద అసలు నమ్మకమే లేనట్టు బిహేవ్ చేస్తాడు, కానీ బట్ హీఈస్ ద వన్ హూ హీ ట్రస్ట్ ద మోస్ట్. ఎగ్జాక్ట్లీ, వాడు ఏదైనా చేసినా, చదువులో తప్పులు చేసినా కూడా తిడతాడు కొడతాడేమో, కానీ వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ తమ్ముడిని అంటే మాత్రం అస్సలు తట్టుకోలేడు. సో దిస్ ఇస్ హౌ ద బాండ్ ఇస్. దీని గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. దిస్ ఇస్ యువర్ జాబ్ నందిని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలయని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: Eight 26 to the clock, low time, and you're listening to Akashwani Hyderabad FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: వెల్ ఎస్, అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఈ బాండ్ అనేది చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడే గొడవ పడి అప్పుడే కలిసిపోతారు అని ఇందాక నేను చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళు కూడా అంతే అంటారు. దే ఆర్ ఈవెన్ సర్ప్రైజ్, వాళ్ళు గొడవ పడేటప్పుడు ఎవరైనా మధ్యలో వెళ్ళి ఆపుతుంటే, ఏ వద్దు వద్దు వాళ్ళు వాళ్ళే కలిసిపోతారు, అప్పుడు నువ్వు పిచ్చివాడు అవుతావు, నువ్వు పిచ్చమ్మే అవుతావు వాళ్ళని ఆపినందుకు, వాళ్ళిద్దరు కలిసి నీ మీద అగెన్స్ట్ అవుతారు అని సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అప్పుడే నిప్పులో ఉప్పులా ఉన్న వాళ్ళు కాసేపు అయ్యాక పాలు నీళ్ళలాగా కలిసిపోతారు. ఈ బాండ్కి ఉన్న స్పెషాలిటీ అంతా, ఎంత గొడవ పడ్డా, ఎన్ని మాటలు అనుకున్నా, చిన్నతనంలో ఎంత నాది నిది అనుకున్నా, ఈవెన్చువలీ దే ఫిగర్ అవుట్ దేర్ వే. అండ్ ఎలా మెచ్యూర్ అవుతూ ఉంటే అంత క్లోజ్గా అవుతారు. అప్పుడు ఏ ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎవ్రీబడి విల్ బి సెకండ్. వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఓన్ బ్రదర్, వాళ్ళ ఓన్ అక్క చెల్లి తమ్ముడు ఎవరన్నా కానీ వాళ్ళు క్లోజ్ అయిపోతారు. సో సెల్ఫే ఆలోచిస్తారు, అరే మొన్న వరకు గొడవ పడుకున్నాము, మొన్న వరకు ఒకళ్ళ సీక్రెట్స్ ఒకళ్ళకి అస్సలు చెప్పుకునే వాళ్ళం కాదు, బట్ ఇప్పుడు దే ఆర్ ఈచ్ అదర్ సీక్రెట్ బ్యాంక్స్. వీళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళకి, వాళ్ళు చేసిన పనులన్నీ వీళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. అండ్ ఇంట్లో అమ్మ నాన్నలకి చెప్పినా చెప్పకపోయినా సిబ్లింగ్స్కి మాత్రం ఖచ్చితంగా చెప్తారు. కాలేజ్ బంక్ కొట్టినా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా, లేదా కాలేజ్లో ఎవరన్నా ఏమన్నా అన్నా, ఫ్రెండ్స్తో గొడవ పడినా, బ్రేకప్ అయినా సరే, అది ఫస్ట్ సిబ్లింగ్స్తోనే షేర్ చేసుకుంటారు సంతోషము బాధ ప్రతిదీ. అండ్ కొన్నిసార్లు దే గో అవుట్ ఆన్ సెల్ఫ్ డేట్స్. ఎస్, అది కూడా బాగుంటుంది. అన్నయ్యతో క్యాండిల్ లైట్ డిన్నర్ వెళ్ళడము, అక్కతో అలా షాపింగ్కి వెళ్ళడము, తమ్ముడితో కాఫీ డేట్కి వెళ్ళడము, ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ టు ట్రై ఆల్సో. బికాస్ డేట్స్ అనేవి కొత్త రిలేషన్షిప్కి బిగినింగ్ కాబట్టి, వై నాట్ హ్యావ్ దెమ్ ఇన్ అవర్ ఓన్ రిలేషన్షిప్స్. సో బేసికలీ ఈ బాండ్ అనేది అఫెక్షన్కి, కేర్కి, స్ట్రెంగ్త్, ట్రస్ట్ అండ్ మ్యూచువల్ డిపెండెన్సీకి సింబల్ అన్నమాట. అంత స్ట్రాంగ్ అండ్ అంత ప్యూర్ బాండ్ ఒక సిబ్లింగ్ బాండ్ అనేది. వెల్, సో వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొన్ని మంచి ముచ్చట్లు మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 8:29 అయ్యి 57 సెకండ్స్ అవుతుంది. స్టే ట్యూన్ టు

0: బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
4: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
5: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
3: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
4: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
3: పండుగ పూట పరేషాన్ అయితున ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
6: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
5: 2324085.
4: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మనోజనరంజన్.
1: ఎయిట్ స్టూడియో క్లాక్ లో టైమ్ అండ్ యూఆర్ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో చటపటలాడే సిబ్లింగ్స్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ రిలేషన్షిప్ గురించి అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఇలా వీళ్ళ గురించి మన తెలంగాణ జానపదంలో కూడా చాలా పాటలు కథలు ఉన్నాయన్నమాట. సో ఒక రిలేషన్ని ఇంత ప్యూర్గా పోయెటిక్గా డిఫైన్ చేయాలి అని అంటే అది కేవలం మన కవుల వల్లనే అవుతుంది. బికాజ్ ఆ రిలేషన్లో ఉండటము, దాన్ని టోటలీ ఎక్స్పీరియన్స్ అవ్వడము, అప్స్ అండ్ డౌన్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. సో ఒకరికొకరు చాలా జాగ్రత్తగా, ఒకరినొకరు చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ఒకరికొకరు సపోర్ట్ సిస్టమ్గా మన సిబ్లింగ్స్ ఉంటారు. వెల్, కొన్నిసార్లు రక్తంతో సంబంధం లేకుండా మనము బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్, సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్స్ అని కూడా టైటిల్స్ ఇచ్చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనకి జెన్యున్గా ఒకరి మీద ఆ నమ్మకం వచ్చి, ఒకవేళ నాకు అన్నయ్య ఉంటే ఇలాగే ఉంటారేమో, ఒకవేళ నాకు తమ్ముడు ఉంటే వాడు ఇలాగే అలర్ట్ చేస్తాడేమో అని ఆ ఫీలింగ్ వస్తుంది చూడండి అప్పుడు. అలాంటివి కూడా చాలా ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్స్ అన్నమాట. వెల్, ఇలాంటి వాటిలో ఎలాంటి కల్మషం ఉండదు కూడా, అండ్ ఉండకూడదు కూడా. అది బ్లడ్ రిలేటెడా కాదా అన్నది సంబంధం లేకుండా, కల్మషన్ లేకుండా, ప్యూర్గా చాలా జెన్యున్గా ఒకరితో ఒకరు ఉంటూ, ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉంటూ, ఒకళ్ళ అచీవ్మెంట్స్ ఇంకొకరు ఎంజాయ్ చేస్తూ, అప్స్ అండ్ డౌన్స్లో తోడుగా ఉంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా. వెల్, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇంటికి, అన్నతమ్ములు ఎలా భావిస్తారంటే వాళ్ళ సిస్టర్స్ ఇంటికి లక్ష్మీదేవి లాగా అనేసి భావిస్తారు

త్రూ అవుట్ ద ఇయర్ ఎంత అల్లరి చేసి ఎంత సతాయించినా ఫెస్టివల్స్ అప్పుడు, స్పెసిఫిక్గా బోనాలు, రక్షాబంధన్ లాంటి ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అండ్ ఈ బాండ్ని, ఇంత అమేజింగ్ బాండ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన ఇండియన్ కల్చర్లో వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ యాజ్ వెల్. సో స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే రక్షాబంధన్, బతుకమ్మ, ఇంకా దివాళీ తర్వాత వచ్చే భాయ్ దూజ్, ఈ మూడు ఎక్స్క్లూజివ్గా అన్నాచెల్లెళ్ళ రిలేషన్ని, అక్కతమ్ముల బాండ్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఈ ఫెస్టివల్స్ ఆర్ డెడికేటెడ్ టు బ్రదర్స్ అండ్ ఆల్ ద సిస్టర్స్ అవుట్ దేర్. వెల్, రౌండ్ ద కార్నర్ వీ హ్యావ్ రక్షాబంధన్ ఆల్సో. సో ఈ ఫ్రైడే ఖచ్చితంగా అందరూ ఎంత దూరం ఉన్నా ఎలాగైనా ఎఫర్ట్స్ పెడతారు రాఖీ కట్టడానికి, రాఖీ కట్టించుకోవడానికి. బట్ ఓవర్ ద సీజ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ రాకపోయినా ఒకరికొకరు కొరియర్ ద్వారా రాఖీ అయితే డెఫినెట్గా సెండ్ చేస్తారు. ఈ ఈ ఫెస్టివల్ అంత స్పెషల్ అన్నమాట. దూరంగా ఉన్నాడు, ఉన్నప్పుడు కడదాంలే, దూరంగా ఉన్నా కదా వెళ్ళినప్పుడు కట్టచ్చులే అని అనుకోకుండా కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా ఖచ్చితంగా రాఖీ వాళ్ళ సిబ్లింగ్స్కి, వాళ్ళు అన్న, వాళ్ళు తమ్ముడు అనుకునే వాళ్ళకి డెఫినెట్గా సిస్టర్స్ పంపిస్తూ ఉంటారు. అండ్ అన్నలు తమ్ముళ్ళు కూడా వాళ్ళ అక్కల చెల్లెళ్ళకి గిఫ్ట్స్ని కూడా డైరెక్ట్గా ఇవ్వలేకపోయినా ఆన్లైన్లో, ఇప్పుడు ఉన్న ఆన్లైన్ సర్వీసెస్ని లెవరేజ్ చేసి ఖచ్చితంగా దే విల్ మేక్ ష్యూర్ దే యునో రిసీవ్ దేర్ గిఫ్ట్. ఇంత ఎఫర్ట్స్ ఎందుకు అంటే నోబడీ ఆస్క్డ్ ఫర్, ఆ రిలేషన్ ఆటోమేటిక్గా చేపించేస్తుంది. ఎవరు అడగనవసరం లేదు, ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టనవసరం లేదు. అలాంటి రక్షాబంధన్ ఫెస్టివల్ అన్నమాట. సో అన్నలకి ఇష్టమైన స్వీట్స్, తమ్ముళ్ళకి ఇష్టమైన వంటకాలు చేసి మరీ రాఖీ కట్టి తినిపిస్తారు. తర్వాత కొంచెం సేపు రాఖీ కట్టాక కాలు మొక్కాలి అనేసి అది కొంచెం సేపు సతాయిస్తారు. ఆ తర్వాత డబ్బులు పెట్టే దగ్గర, లేకపోతే గిఫ్ట్ ఇచ్చే దగ్గర, ప్రతి దగ్గర అదొక ఫన్ మూమెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక పద్ధతిలో ఓ ఇలాగే చేయాలి ఇలాగే చేయాలి అనుకున్నా, ఎవరి స్టైల్లో వాళ్ళు రాఖీని సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఆ మూమెంట్స్ని క్యాప్చర్ కూడా చేసుకుంటారు. వెల్, వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు బీ బజింగ్ అరౌండ్ ద సోషల్ మీడియా ఆల్సో. రాఖీ ఇమేజెస్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ కజిన్స్తో ఉన్న ఇమేజెస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో డు నాట్ మిస్ టు పోస్ట్ యువర్ ఇమేజ్ యాజ్ వెల్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9. స్టే ట్యూన్, దిస్ ఇస్ యర్ జాక్ నందిని.

0: 9:22 స్టూడియో క్లాక్ లో టైమ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ దిస్ బ్రింగ్స్ అస్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ షో. సో ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాము, ఓనం గురించి, అలాగే అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళ బంధం గురించి. వెల్ సో ఇట్ వాజ్ నైస్ డ్రెస్సింగ్ ది షో, అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీకెండ్ రక్షాబంధన్ హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకోండి. డూ నాట్ ఫర్గెట్ టు షేర్ యువర్ మెమరీస్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్.
1: చూస్తావుగా ఈ గాళ్ళు ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తారు.